ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 12వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 2వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 56 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: End of this news bulletin.
1: ஆகாசவாணி வரங்கல் கேந்திரம் தரங்கிணி ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం భక్తి గీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన.
2: వరంగల్ వాసులారా, ఐఎఫ్బిఎస్సీలతో ఈ వేడి నుంచి రిలీఫ్ పొందండి. నెక్స్ట్ జెన్ ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ హైబ్రిడ్ ఏసీ 30% వేగంగా కూలింగ్, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేస్తుంది. వాయిస్ కమాండ్ సౌకర్యం, 3000 ఎక్స్చేంజ్ బోనస్, 7.5% క్యాష్ బ్యాక్, ఈఎంఐ 1522 నుంచే. ఈ రోజే అనిల్ ఎలక్ట్రానిక్స్ హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.

0: హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
1: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఈ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా వీరంకి లాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక పథకాలు వారికి అందిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో కార్మికులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమంలో లబ్దిదారులకు పింఛన్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చొప్పున 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు తీసుకొచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8% ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది అది 78.39% పెరిగిందన్నారు. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోలిండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన నిన్న ప్రారంభించారు. జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో తొలివిడతగా 1400 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు, రెండో విడతలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తూ పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి గుడికొండ చుట్టూ 1.85 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గిరిప్రదక్షిణ రోడ్డును

0: 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. అదేవిధంగా లబ్దిదారుల ఇళ్లలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యగర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: సూర్యగర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం కలిసి చేస్తుంది. కార్యక్రమం ఫస్ట్ విడతగా మన కాన్స్టిట్యున్సీలో గానీ మన జిల్లాలో గానీ 26,000 కనెక్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేపించి విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 40 కనెక్షన్స్ సబ్సిడీతో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే కనుక మనకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నిన్న సందర్శించారు. పమిడిముక్కలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మరో కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు పాడిన పద్యాలను విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి రోజుకు సుమారు 55 లీటర్ల నీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈరోజు పరీక్షించనున్నారు. ఈ ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలు పంపించబడతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. ఇది కేవలం పరీక్ష చేసేందుకు మాత్రమేనని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములు తాకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప

0: ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఒక ప్రకటన.
2: వరంగల్ వాసులారా, ఐఎఫ్బిఎస్సీలతో ఈ వేడి నుంచి రిలీఫ్ పొందండి. నెక్స్ట్ జెన్ ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ హైబ్రిడ్ ఏసీ 30% వేగంగా కూలింగ్, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేస్తుంది, వాయిస్ కమాండ్ సౌకర్యం, 3000 ఎక్స్చేంజ్ బోనస్, 7.5% క్యాష్ బ్యాక్, ఈఎంఐ 1522 నుంచే. ఈ రోజే అనిల్ ఎలక్ట్రానిక్స్ హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
1: ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో నీలిరాగం నాటిక వింటారు, అనంతరం కొన్ని ప్రకటనలు ప్రసారమవుతాయి. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 నుంచి చిత్రసీమ సినిమా పాటలు వింటారు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 6:00 దేశభక్తి గీతం వింటారు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:40 చిత్రసీమ సినిమా పాటలు వింటారు, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది, 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్.
1: నిత్యావసర వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించి స్థానిక పరిశ్రమలు వ్యవసాయ వాణిజ్యానికి బోధన్ను కీలకమైన లాజిస్టిక్స్ నోడ్గా మార్చడమే లక్ష్యంగా హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ బోధన్ రైల్వే స్టేషన్లో సమగ్ర ఉన్నతస్థాయి తనిఖీ నిర్వహించారు. సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాల అధిపతుల బృందంతో కలిసి స్టేషన్ మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలు, గూడ్స్ యార్డ్ పనితీరు, భద్రతా అంశాలను ఆయన నిశితంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ సరఫరా గొలుసు సామర్థ్యాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సరుకు రవాణా సదుపాయాలను మెరుగుపరచడం కోసం అధికారులు ప్రస్తుతం ఉన్న ట్రాక్ లేఅవుట్లను, అందుబాటులో ఉన్న భూమిని పరిశీలించి బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం చేకూర్చింది. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వర్షం కురవగా మార్కెట్ యార్డుల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉరుములు, మెరుపులతో పాటు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పాటు పలుచోట్ల వడగళ్లు పడడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరిపంట నేలపాలైంది. అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు నీటిపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈదురుగాల్ల ధాటికి పలుచోట్ల వరిపొలాలు నెలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వాన పడడంతో గింజ రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బాధితులు కోరారు. పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్దితో కృషి చేస్తోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సిరికొండలోని ఏజీ దాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల సభలో ఆమె పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాల్లో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేశామని తెలిపారు. పసుపు పంట క్వింటాలకు సగటు 16,000 ధర లభిస్తోందని, రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని, వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న యంత్రలక్ష్మి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద కల్టివేటర్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై సమకూరుస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ, ప్రజావాగ్గే కారుడు గోరటి వెంకన్న సూచించారు. ఈ మేరకు నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజానికి విద్యార్థులు కీలకమని, విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా చరిత్రలో ఏ ఉద్యమము విజయవంతం కాలేదని పేర్కొన్నారు. విద్యార్థులు తమ తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలన్నారు. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా మద్యం, మాదక ద్రవ్యాలు, మత్తుకు బానిసలు కాకూడదని హితవు పలికారు. తర్వాత తనదైన శైలిలో పాటలు పాడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో బాట్సీ ప్యాక్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయని పక్షంలో కూడా రాష్ట్రం రైతుల పక్షపాతిగా వ్యవహరించి మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తోందన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, ఉల్లాసంగా గడుపుతూ తమకిష్టమైన రంగంలో ప్రతిభను మెరుగుపరుచుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ మేరకు డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతున్న సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
0: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ డి రాజ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాలు.

0: లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణల అంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఎల్పీజీ అక్రమ నిల్వలు నల్లబజార్ విక్రయాలు అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ దాడులు నిర్వహించామని తెలియజేసింది. పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98% పెరిగాయని, సుమారు 41,60,000 బుకింగ్లకు గాను దాదాపు 49,80,000 గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేశారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను మళ్లించకుండా చూసేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ ఆధారిత పంపిణీ 93% పెరిగింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 21,70,500 కిలోల సిలిండర్లు విక్రయించారని, 79,000కు పైగా 5 కిలో సిలిండర్లు పంపిణీ చేశారని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులను సంక్షోభానికి ముందున్న స్థాయిలో 70% ఇప్పుడు పెంచారు. మార్చి నుంచి సుమారు 5,88,000 పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైందని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోపక్క పశ్చిమాసియా ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత నౌకలకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని ప్రభుత్వం తెలియజేసింది. షిప్పింగ్ కంట్రోల్ రూమ్ను డీజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,200 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్, 17,000 కంటే ఎక్కువ ఈమెయిల్స్ను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 113 కాల్స్, 295 ఈమెయిల్స్ అందాయి. భారత పౌరులు వారి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి, సందేహాలకు సమాధానమిచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తోంది. ఆ ప్రాంతం నుంచి మన దేశంలో వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తున్నాయని, విమాన ప్రయాణం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,490 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ అంతం చేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల ద్వారా పరిష్కారం లభించే అవకాశాల గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన సవరించిన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా పంపగా ఆ దేశ ప్రభుత్వ మీడియా కూడా ఈ విషయం ధృవీకరించింది. చర్చల్లో ఇరాన్ పురోగతి సాధించిందని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం ప్రతిపాదనలో పేర్కొన్న షరతుల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని, తాను అంగీకరించలేని విధంగా ఇరాన్ రాయితీలు కోరుతోందని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వ ధోరణి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, ఇరుపక్షాల మధ్య అపనమ్మకం కొనసాగుతోందని కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అంతర్గతంగా తమ దేశంలో ఎటువంటి అస్థిరత లేదని, చర్చల విషయంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అంటోంది. మరోపక్క లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే రోజు 2 పిల్లలతో సహా 30 మందికి పైగా మరణించినట్లు వార్తలిందాయి. గత నెలలో అమెరికా మధ్యవర్తిని ఒక్కంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం తన ముడి

దేశములు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను గతంలో 27 దేశాల నుంచి 41 దేశాలకు పెంచిందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దీర్ఘకాలికంగా తాము ప్రణాళికలు రూపొందించడం వల్ల ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం గురించి మాట్లాడుతూ రిఫైనరీలో ఎల్పీజీ దిగుబడిని గరిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశామని, మన దేశీయ ఉత్పత్తిని కూడా 60% మేరకు పెంచామని హర్దీప్ సింగ్

0: పద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రెండు వేల ఇరవై ఏడు జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 2026 మే 30వ తేదీ వరకు ఈ వివరాల సేకరణ కొనసాగుతుందని, ఈ కాలంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లో జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. 15వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 16వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇంటింటికి వెళ్ళి ఇళ్ల జాబితాను నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలోని మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవేళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్లో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై ఒక వర్క్షాప్ నిర్వహిస్తోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం లక్ష్యాలు ఈ వర్క్షాప్ ద్వారా పాల్గొనే వారికి పరిచయం చేస్తారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ దీని గురించి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం దార్శనికత గురించి వివరిస్తారు. ఆ తర్వాత జాతీయ విధాన లక్ష్యాలు, సాంకేతిక రోడ్ మ్యాప్ మొదలైన వాటి గురించి కూడా వర్క్షాప్లో చర్చిస్తారు. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలమణిలో ఉన్న నోట్లలో 98.47% తమకు తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. తన కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19వ తేదీన 2000 రూపాయల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం శ్రోతలకు తెలుసు. ఆ సమయంలో చలమణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 356,000 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఈ విలువ భారీగా తగ్గి 5,451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస ఓం పర్వత యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మంది పైగా భక్తులతో కూడిన మొదటి బృందం దార్చులా నుండి ఈ పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణలంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ నిన్న ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: నెక్స్ట్ జెన్ ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ హైబ్రిడ్ ఏసీ 30% వేగంగా కూలింగ్, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేస్తుంది, వాయిస్ కమాండ్ సౌకర్యం, 3000 ఎక్స్చేంజ్ బోనస్, 7.5% క్యాష్ బ్యాక్, ఈఎంఐ 1522 నుంచే. ఈ రోజే అనిల్ ఎలక్ట్రానిక్స్ హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
1: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో నీలిరాగం నాటిక వింటారు. అనంతరం కొన్ని చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ముందుగా నీలిరాగం నాటిక వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నీలి రాగం నాటిక. రచన శ్రీ ఏవి నరసింహారావు. నిర్వహణ శ్రీ డివి శేషాచార్య. వినండి నాటిక నీలి రాగం.

0: హలో హలో, నేనే మహాలింగాని. నేనే మాట్లాడుతున్నాను. అల్లుడు గారా? ఏమండి అల్లుడు గారు, బాగున్నారా? అమ్మాయి పిల్లలు బాగున్నారా? సంతోషం బాబు. ఏమిటి, నా సలహా కోసం వస్తున్నారా? అర్జెంట్ పనా? ఏమిటి, వ్యాపారమా? ఏం వ్యాపారం అండి? సరే సరే, మీరు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందానులేండి. సరే, ఫోన్ పెట్టేస్తున్నాను, ఉంటాను.
1: నమస్కారం అండి మహాలింగం గారు, ఏం చేస్తున్నారు?
2: ఓ, సదాశివం గారా, రండి రండి రండి. మీ కొరకే చూస్తుంటే ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాను. అన్నట్టు మర్చిపోయాను, ఈ నెల ఇంటికిరాయి ఇంకా నేను ఇవ్వలేదు కదూ. ఇదిగోనండి ఈ నెల ఇంటికిరాయి.
1: దానికేం తొందర వచ్చిందండి? పర్వాలేదు. మహాలింగం గారు, మీరు ఊర్లో పొలం అమ్మేస్తున్నారట కదా, ఎంత పలుకుతుంది ఏమిటి?
2: ఏం పలకడమో ఏమో లేండి, 40,000 దాకా పలికింది.
1: ఎక్కడి నుండండి? ఎవరు రాశారా ఉత్తరం? ఏమిటి విశేషాలు?
2: అదే చూస్తున్నాను. ఏం విశేషాలో లేండి, మా రెండో అల్లుడు రాశాడు. తనకున్న పాత మోటార్ సైకిల్ అమ్మేసి కొత్త కారు కొందామని అనుకుంటున్నాడుట. దాని గురించే ఈరోజు వచ్చి మాట్లాడతాడట. ఆ విషయమే ఉత్తరం రాశాడు.
1: అంత దూరాన ఉన్న ఆ మనిషికి మీకొచ్చిన 40,000 సంగతి ఎలా తెలిసిందబ్బా?
2: ఆయనకే కాదండి సదాశివం గారు, మా పెద్దలుడికి కూడా తెలిసిపోయింది. ఇందాక ఫోన్ చేసింది ఆయనే.
1: పాపం చిన్నల్లుని గారికే ఇంకా తెలియలేదన్నమాట.
2: అదేమి లేదులేండి, మా చిన్నల్లుడి తరహాయే వేరు. ఆయనకు ఈ రకంగా ఫోన్లు చేయడం, ఉత్తరాలు రాయటం పనికిరావండి. ఏకంగా మనిషే వచ్చేస్తాడు, ఏ క్షణాన్నైనా ఊడిపడవచ్చు.
1: బాగుందండి మీ అల్లుళ్ళ వరుస. మీరింకా స్నానం కూడా చేసినట్టు లేదే. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఇంతలో ఈ పేపర్ ఒకసారి తిరిగేస్తాను.
2: అలాగే.
1: రాగింగ్ బాధ పరించలేక విద్యార్థి ఆత్మహత్య. ఏమిటో, ఏం చదువులు ఏమిటో. నీరందక ఎండిపోతున్న నారు. మరి నీరందకపోతే ఎండిపోకి ఏం చేస్తుందట?
3: నమస్కారం అండి.
1: నమస్కారం నమస్కారం. ఎవరు కావాలండి?
3: మహాలింగం గారు లేరా అండి?
1: ఉన్నారయ్యా ఉన్నారు, స్నానానికి వెళ్లారు. మీరు ఇలా కూర్చోండి. మీది ఎన్నో నెంబర్ అండి?
3: నెంబరా? నెంబర్ ఏంటండి?
1: అదేనండి, మీరు ఎన్నో అల్లుడు అని.
3: ఓహో, అదా, నేను పెద్దల్లుండి రండి.
1: అవును, మీ పేరేమిటన్నారు?
3: ఇంకా ఏమీ అనలేదులేండి, ఇప్పుడే అంటున్నాను. నా పేరు

0: కవి గారు.
1: కవిగారా? మీ పేరు కవిగారా? అదేం పేరండి బాబు?
0: అది కాదండి, నా పూర్తి పేరు కరివేపాకుల వినాయకరావు. అందరూ క్లుప్తంగా కవి అంటుంటారండి. మరేమో దీనికి తోడు నాకు కవిత్వం రాసే అలవాటు కూడా ఉంది కదండి, అందువల్ల కవి గారు అని పిలవడం అందరికీ అలవాటైంది. మా మామగారు సలహా తీసుకుని నా కవిత్వాన్ని ఒక పుస్తకంగా వేయాలనుకుంటున్నానండి.
1: అలాగా?
2: అరేరే అల్లుడు గారా, ఎప్పుడొచ్చారు? ఎంతసేపు అయిందండి? రండి రండి, కాళ్ళు కడుక్కుందురు గాని.
0: నమస్కారం మామయ్య గారు. నేనొచ్చి ఓ అరగంట అయి ఉండొచ్చు, అన్నట్టు అత్తయ్య గారు లేరా?
2: లేదు బాబు, ఊరెళ్ళింది. ఇవాళ్ళు రేపో రావాలి. మీరు లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కోండి.
0: అలాగే.
1: మహాలింగం గారు, మీ పెద్దల్లుడు కవిగారని సంగతి చెప్పలేదు.
2: ఆయనంత పెద్ద కవి అనే విషయం నాకు కూడా తెలియదండి. ఏవేవో పిచ్చిరాతలు రాస్తూ ఉంటాడు అని మా అమ్మాయి చెప్తూ ఉండేది.
1: ఓహో, మీ అమ్మాయి భలే బాగా చెప్పిందండి. పోన్లేండి, ఈ పూట భోజనం సంగతి ఏం చేద్దామంటారు? హోటల్కెళ్ళి భోజనం చేసొద్దామా, ఇంట్లోనే తంటాలు పెడదామంటారా?
2: అల్లుడు గారు వచ్చారు కదా, ఇంట్లోనే వంట చేద్దానులేండి. ఈ పూట మీరు కూడా మాతోనే కలిసి భోంచేద్దరు గాని. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను.
1: సరే మంచిది, మీరు వెళ్ళండి. పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 ఏళ్ళు జైలు శిక్ష. పాలల్లో నీళ్లు కలపకపోతే కిరసనాయలు కలుపుతారా ఏమిటి? బాగుంది.
3: నమస్కారం అండి సదాశివం గారు.
1: నమస్కారం నమస్కారం. మీరు?
3: నేనెవరో మీకు తెలియదులేండి, కానీ మీరు నాకు బాగా తెలుసు. నేను మహాలింగం గారి భర్తనండి. చచ్చా, మహాలింగం గారి అమ్మాయికి 2వ భర్తనండి. కాదు, 2వ అమ్మాయికి భర్తనండి.
1: లేవారండి. ఓహో, అంటే 2వ అల్లుడు గారా? రండి బాబు, రండి రండి, కూర్చోండి. మీ మామగారు ప్రస్తుతం ఇంట్లో లేరు.
3: తెలుసు తెలుసు, మార్కెట్కి వెళ్ళారు, నాకు దారిలో కనిపించారులేండి.
1: ఓహో, అప్పుడే వారికి మీ దర్శన భాగ్యం కలిగిందన్నమాట. అది సరే, గాని తమరి పేరు?
3: నా పేరా? నా పేరు వైఆర్ యు పతి. నా పేరు ముందు అపరమారీచ అనే ఓ బిరుదు కూడా ఉంది.
1: అపరమారీచ? ఇదేం బిరుదు అండి బాబు? వైఆర్ యు పతినా? అసలు ఇదేం పేరండి బాబు? ఏమిటి అంత అంత చాలా విచిత్రంగా ఉంది.
3: ఏమీ లేదండి, మొన్న ఈ మధ్య ఓ తెలుగు సంఘం వాళ్లే ఈ బిరుదు ఇచ్చారులేండి.
1: ఇది బిరుదా? ఇదెందుకు ఇచ్చారండి?
3: నేను మిమిక్రీలో గొప్ప కృషి చేసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటానులేండి. మిమిక్రీ కళలో మొదటివాడు రామాయణంలోని మారీచుడేనండి.
1: అలాగా?
3: రాముని గొంతును అనుకరించి అరిచాడు కదండి, అక్కడి నుంచి ఈ కళ ప్రారంభమైందండి. నా సేవ గుర్తించి నాకు ఈ బిరుదు ఇచ్చారండి. నా అసలు పేరు ఎర్రావుల రమా ఉమాపతి అండి, అందరూ ముద్దుగా వైఆర్ యు పతి అంటుంటారండి.
1: ఓహో, అలాగా. సర్లేండి, మీరు చాలా దూర ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు, మిమ్మల్ని ఇక్కడే మాటల్లో పెట్టేశాను. కాస్త కాళ్ళు చేతులు కడుక్కరండి. 1వ నెంబరు లోపల టిఫిన్ సిద్ధం చేస్తున్నాడు, అందరం కలిసి లాగించేద్దాం.
3: 1వ నెంబరా? ఆయనెవరు?
1: అదేనయ్యా, 1వ నెంబర్ తెలియదా? ఈ ఇంటి పెద్దల్లుడు గారు.
3: ఆయన గారు అప్పుడే దిగబడ్డారా? ఇందాకటి నుంచి చెప్పనే లేదేంటండి, మా మామగారు కూడా చెప్పలేదు.
2: అది సరే, ఆయన గారు ఎందుకు వచ్చారో మీకేమైనా తెలుసా?
1: ఆయన గారు అదేదో వ్యాపారం మొదలు పెడుతున్నారట, మామగారి సలహా కోసం వేంచేశారట.
2: వ్యాపారమా? దానికి మామగారి సలహా తీసుకోవటమా? వీడేదో పెద్ద ప్లానే వేసుకుని వచ్చినట్టుందే.
1: ఏమిటి, మీలో మీరే ఏదో అనుకుంటున్నారు, నాకేం వినిపించి సావడం లేదు?
3: అబ్బెబ్బెబ్బె, ఏమీ లేదండి, నేను స్నానం చెయ్యనా వద్దా అని ఆలోచిస్తున్నాను, వెళ్ళి స్నానం చేసొస్తాను.
1: శుభ్రంగా చేసిరండి. ప్రపంచ సుందరి వరంగల్లుకు రాక. రాక ఏం చేస్తుంది మరి? దేశంలోని అన్ని పార్టీలు కలిసి ఒకే పార్టీగా అవతరణ. బాగుంది.
2: సదాశివం గారు, మా 2వ అల్లుడు గారు కూడా వచ్చారు కదూ. ఏరి?
1: ఎటు వెళ్ళలేదులేండి, స్నానం చేసిస్తానని లోనికెళ్లారు.

0: మరి పెద్దలుడు గారు ఎటు వెళ్ళినట్లు?
1: లోపల టిఫిన్ తయారీలో ఉన్నారులేండి.
2: అరే మామయ్య గారు వచ్చేసారా? ఏమేం కూరగాయలు తెచ్చారండి?
0: ఏం కూరగాయలో ఏమో, రేట్లు ఎండాకాలంలాగా మండిపోతున్నాయి బాబు. కొనబుద్ధి కావటం లేదు, అయినా తప్పదు కదా. ఓ రెండు ఆకుకూరలు, ఆలుగడ్డలు, టొమాటోలు తెచ్చాను.
2: ఇలా ఇవ్వండి, లోపల అన్నగారు టిఫిన్ తయారు చేస్తున్నారు, నేను లోపలికి వెళ్ళి మీకు టిఫిన్ పంపిస్తాం, మేము వంట పని చూసుకుంటాం.
0: ఎంతమాట ఎంతమాట, మీరు వంట చేయడం ఏమిటి? ఇంటళ్ళు, మీకీ శ్రమంతా ఎందుకు బాబు?
2: మరేం పర్వాలేదండి, మీరు అలా కూర్చోండి, సదాశివం గారితో మాట్లాడుతూ ఉండండి, ఒక్క నిమిషంలో వండి వార్చేస్తాం. అయినా ఒకవేళ అత్తయ్య గారు ఊళ్ళో ఉండుంటే మేం చేసేవాళ్ళమా? వారు ఊరెళ్ళారు కాబట్టే ఏదో సాయం చేస్తున్నాం.
1: వెళ్ళనియండి. మహాలింగం గారు మీరు కూర్చోండి. మీ ఇద్దరళ్ళు చెరో మాస్టర్ ప్లాన్తో వచ్చినట్టున్నారులేండి, అందుకే ఈ సేవలు అవి చేయడానికి పోటీ పడుతున్నారు.
3: జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణి.
0: అదిగో మా చిన్నల్లుడు గారు కూడా రంగప్రవేశం చేస్తున్నారు.
3: జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణి ఉంచి నే దండం బుల్గొని నే దండం బుల్గొని.
0: రండి చిన్నల్లుడు గారు.
3: వచ్చుచున్నాను వచ్చుచున్నాను.
0: బాగున్నారా? అమ్మాయి పిల్లలు అంతా క్షేమమేనా?
3: క్షేమమే క్షేమమే, అంతయును క్షేమంబే, మీరందరూ క్షేమంబే కదా. మీ కుశలము మేము ప్రశ్నించుతున్నాం.
0: మీ వెంట వచ్చిన వీళ్ళిద్దరెవరు బాబు?
3: వీరా, వీరిరువురిది ఈ ఊరే. మొన్ననే మా నాటకం చూశారట, అప్పటి నుండి మా అభిమానులైపోయారట.
4: అవునండి అవునండి, మాది ఈ ఊరేనండి. ప్రేరణ కళా సంస్థకి నేను కార్యదర్శినండి, వీరు మా సంస్థ అధ్యక్షులండి.
5: అవునండి, వీరి పేరు సౌందర్యారావండి, నా పేరు కళానందరావండి. మా కార్యదర్శి గారు నేను మీ అల్లుడి ప్రతిభకు నీరాజనం పట్టాలని వచ్చామండి.
4: వీరు మీ అల్లుడు గారని ఇప్పుడే తెలిసిందండి, సంతోషం. అయ్యా రాజుగారు, రేపు సాయంత్రం వచ్చి కలుస్తామండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం.
5: మా మాట తీసేయకండి, ఏదో మేం చేసే ఈ చిన్న సన్మానాన్ని అంగీకరించి మమ్మల్ని ధన్యులు చేయండి. మీరంతా కూడా తప్పకుండా మా కార్యక్రమానికి రండి. అయ్యా వెళ్ళొస్తామండి. నమస్కారం అండి అయ్యా.
0: మంచిది మంచిది, నమస్కారం. అల్లుడు గారు రండి కూర్చోండి.
1: వారు ప్రయాణంలో చాలా అలసిపోయినట్టున్నారు. అయ్యా మీరు స్నానం చేసిరండి, బడలిక తీర్చుకోండి. పాపం మీ తోడళ్ళుళ్ళిద్దరూ వంట పూర్తి చేసినట్టున్నారు, మీరు స్నానం చేసొస్తే భోజనం చేద్దాం.
3: అదేమిటి, తోడళ్ళుళ్ళిద్దరూ వచ్చేశారా? ఇక్కడే ఉన్నారా? పైగా వంట చేస్తున్నారా? అయినా వీళ్ళు వంట చేయడం ఏమిటండి, వేళాకుళంగానే చేస్తున్నారా ఏమిటి?
0: కాదు నాయన, సదాశివం గారు నిజమే చెప్పారు, ఈరోజే వాళ్ళు వచ్చారు. అయితే మీ అత్తగారు అనుకోకుండా ఊరెళ్ళిందయ్యా, అందుకని మేమే వంట చేస్తామని బలవంతంగా ఒప్పించారయ్యా, మేం వద్దనా వినలేదు.
1: అబ్బా ఇప్పటికే ఆలస్యమైంది మహాలింగం గారు, ముచ్చట్లు తర్వాత. అయ్యా రాజుగారు త్వరగా స్నానం చేసిరండి, భోజనాలు చేద్దాం, త్వరపడండి.
6: అరే మా రాజు కూడా వచ్చేశాడే. ఏం రాజు బాగున్నావా? నీ నాటకాలు పాటలు పద్యాలు బాగేరా? రా త్వరగా రా, సమయానికే వచ్చావు, భోజనం కూడా సిద్ధం చేశాం, అందరం కలిసే తిందాం రా.
3: వస్తున్నా వస్తున్నా.
6: మామగారు రండి. సదాశివం గారు మీరు రెడీయేనా?
1: అబ్బా నేనెప్పుడో రెడీనయ్యా, ఆకలి దంచేస్తుంది, త్వరగా వడ్డించండి.
6: అలాగే అలాగే.
0: మీకెందుకయ్యా, మేం వడ్డిస్తానులేండి, మీరంతా కూర్చోండి.
1: మహాలింగం గారు ఏదో అల్లుళ్ళు సరదా పడిపోతున్నారు, ఈరోజు మనం గెస్ట్లు అనుకోండి. అయినా మీ అల్లుళ్ళంతా వచ్చారు కదా, కారణం ఏమై ఉంటుందో ఆలోచించారా?
6: మీరొచ్చేసేయండి, నేనెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను.
1: అయ్యా మహాలింగం గారు, మీ చిన్నల్లుని రాకతో అల్లుళ్ళందరూ వచ్చినట్టే కదా, వీళ్ల రాకకు అంతరార్థం తెలిసిందే కదా. మీరు కాస్త ధైర్యంగా ఉండాలి, కటువుగానే మాట్లాడాలి. ఏమాత్రం మెత్తబడ్డా వృద్ధాప్యానికి అవసరమైన కొద్దిపాటి డబ్బు లాక్కెళ్ళుకపోతారు. జాగ్రత్త, మరి మరీ ఎక్కువ మొహమాట పడకండి, కఠినంగానే ఉండండి.
0: సదాశివం గారు మీరు ఈ ఇంటి ఓనరే కాదు, నా బాగోగులు పట్టించుకునే ఆత్మీయులు, నిజమైన బంధువులును. అల్లుళ్ల వేధింపుల వల్ల ఈ గుండె ఎప్పుడో బండగా మారింది. డబ్బుతో జీవితాన్ని కొలిచే ఈ అల్లుళ్ల విషయంలో నా గుండె ఎప్పటికీ కరగదు. మానవత్వాన్ని గాలి కుదిలేసి

0: డబ్బునే పరదైవంగా భావించే వీళ్ల ఎత్తులకు నేనేమీ చిత్తుకాను. మీ మాటలే నాకు కొండంత బలాన్నిస్తాయి. ఇట్లాంటి బంధాలన్నీ నన్నిప్పుడు ఏమీ కదిలించలేవయ్యా.
1: మహాలింగం గారు ఆవేశపడకండి, అల్లుళ్ళు వింటారు. భోజనాలయ్యాకే మాట్లాడుకుందాం, రండి.

0: మహాలింగం గారు, మీరు చాలా అదృష్టవంతులండి. మీ అల్లుళ్ల మాటల్ని బట్టి వాళ్ల అదృష్ట సంఖ్య 50,000గా తెలుస్తుంది. పసందైన భోజనం పెట్టడంతో పాటు వీణుల విందైన కోర్కెలు కోరారు. ఒకళ్ళు 50,000తో టీవీ తెరపై గొప్ప వేల్పుగా వెలిగిపోతారట, మరొకరేమో 50,000 ఇస్తే గొప్ప హోదా పెంచుకుని మీకు గొప్పతనాన్ని కల్పిస్తారట, మరొకరికి కేవలం 50,000 ఇస్తే చాలు తమ కవిత్వాన్ని ముద్రించి తెలుగు పాఠకలోకం గుండెల్లో నిద్రపోతారట. బాగుంది, చాలా బాగుందండి. మహాలింగం గారు, మరి మీరేమంటారు?
1: నేనేమంటానయ్యా, బాగుందంటాను. వాళ్ళు గొప్పవాళ్ళైతే నాకు గౌరవమే కదా. ఇంతకు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సదాశివం గారు?
2: అబ్బే, ఏముందండి, మీ చేతిలో ఉండే సాయం చేస్తే చాలు.
1: అంటే ఇందులో నా చేతిలో ఏముందయ్యా?
0: అయ్యో, ఇంకా విషయం అర్థం కాలేదా మహాలింగం గారు? మీ ముగ్గురల్లుళ్ళు తలపెట్టిన ఈ ఘనకార్యాలకు మీరు కేవలం తలకొక 50,000 సర్దితే సరి. మీరేమైనా పర్వాలేదు, డబ్బు మాత్రం సమర్పించుకుంటే మీ గౌరవం, మీ హోదా కూడా బాగా పెరుగుతాయట. అంతేనా అల్లుళ్ళు?
1: సరే బాగుంది, కానీ మరి నా దగ్గర అంత డబ్బేది?
2: అదేంటి మామగారు, ఊళ్ళో పొలం అమ్మిన డబ్బులు మొన్ననేగా వచ్చింది.
1: అవును, కాని అవి ఎప్పుడో ఖర్చయిపోయాయిగా. ఇంకెక్కడున్నాయి ఆ డబ్బు?
3: అదేంటి మామగారు, మొన్ననే అందిన డబ్బు అప్పుడే ఖర్చు అయిపోయిందా? చాలా విచిత్రంగా ఉందే.
1: అవునయ్యా, ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు?
2: మరింతకీ మరి మా మాట ఏమిటి?
0: దానికి మహాలింగం గారేం చెప్తారు? నేను చెబుతాను వినండి. మహాలింగం గారికి వచ్చిన డబ్బు ఖర్చు అయిపోయింది, పచ్చి నిజం. ఇక మీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా చాలా గొప్పవి. సొంతంగా మీరెక్కడైనా కొంత డబ్బు పోగేసి మీరనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయండి. మీ ఉన్నతి కోరేవాడిగా ఈ సలహా ఇస్తున్నాను. దానివల్ల మీ కీర్తి, హోదా, డబ్బు కూడా లభిస్తుంది. ఏమంటారు మహాలింగం గారు?
1: నేనేమంటాను, ఇదే నేను అంటాను.
4: అంటే మీ మాట ఇదేనన్న మాట?
1: అవునయ్యా, ఇదే నా మాట. అయినా నా దగ్గర డబ్బుంటే మీకు తప్పకుండా సాయం చేస్తాను కదయ్యా.
2: ఇది అన్యాయం మామగారు. ఇంటల్లుళ్ళను మమ్మల్ని కాదని మీకొచ్చిన డబ్బును అప్పుడే ఖర్చు చేసేశారా?
3: ఇది చాలా అన్యాయం అండి మామగారు. మాకు ఇవ్వాల్సి వస్తుందని ఈ సదాశివం గారితో కలిసి మీరు నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా ఒక్కరోజులో అంత డబ్బు ఎలా ఖర్చు అవుతుందండి? డబ్బు ఖర్చు కాలేదు, మీరు ఊరికే అలా చెబుతున్నారు మాకు. ఆ సంగతి నాకు బాగా తెలుసు.
0: ఏమిటయ్యా నీకు తెలిసింది?
4: బాగా తెలుసండి, డబ్బు ఖర్చు కాలేదు, మాకొచ్చే వాటా కూడా కొట్టేద్దామని వల పన్నుతున్నట్టున్నారు మీరు.
1: మీకొచ్చే వాటాలా?
4: అవును, వాటాలే. మీరు అమ్మిన ఆస్తి స్వార్జితం కాదు కదా, మీ అమ్మాయిలకు కూడా అందులో హక్కుంది. వాళ్ల భర్తలుగా ఆ డబ్బును గురించి నిలదీసే అధికారం మాకుంది.
1: అధికారమా, హక్కులా?
0: ఇదిగో మహాలింగం గారు, అగో మీ కుమారరత్నం శంకరం కూడా ఎవరినో వెంట పెట్టుకుని వస్తున్నాడు. అగో అటు చూడండి.
5: నానా, నానా, ఇది నిజమా?
1: ఏమిటి ఏమిటి శంకరం, ఏమిటా హడావుడి?
5: ఇది చెప్పండి నాన్న, ఇది నిజమేనా? ఈ రమేష్ చెప్తున్నది నిజమేనా?
1: ఏమిటి బాబు, ఏ విషయం నువ్వు అడిగేది?
5: ఈ రమేష్ చెప్తున్నాడే, నువ్వు పొలమేదో అమ్మావట. అమ్మేది? కనిపించట్లేదే, ఇంట్లో లేదా, ఎక్కడికెళ్ళింది?
0: అవునయ్యా, మీ మిత్రుడు రమేష్ చెప్పింది నిజమే. మీ నాన్నగారు పొలం అమ్మారు, మీ అమ్మగారు ప్రస్తుతం ఊళ్ళో లేరు. ఈరోజు ఉదయమే ఊరెళ్లారు, రేపో మాపో వస్తారట.
5: పొలం అమ్మడం నిజమేనా? అయితే ఈ రమేష్ చెప్పిన రెండో విషయం కూడా నిజమేనన్నమాట?
6: నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది శంకరం, ఉన్న విషయం చెప్పాను.
2: ఏం బావమరిది, మీ స్నేహితుడు ఏం చెప్పాడేంటి?
5: అరే బావలంతా ఇక్కడే.

0: ఉన్నారే. ఈ హడావుడిలో వీళ్ళొచ్చిన సంగతే గమనించలేదు.
1: ఏమిటి శంకరం, మరీ అంత హడావుడి? బావగారులనే గమనించలేనంత తొందర ఎందుకు?
0: అది కాదు రమేష్, నాకు తెలియకుండా ఇలా జరిగింది. బావగారు కూడా మంచి సమయానికి వచ్చారు. చూసారా బావగారు నాన్నగారు ఏం చేశారో చూడండి.
2: ఏం చేశారయ్యా శంకరం?
0: మళ్ళీ ఆ విషయం నేను చెప్పడం దేనికి? ఇదిగో అన్ని పనులు చేసి పెట్టినా ఈ రమేష్ ని అడగండి, ఆయన చెప్తాడు.
2: ఇంతకు వీడియో అండి బాబు.
1: నాది ఈ మహాలింగం గారి ఊరేనండి. వారి దగ్గర చదువుకున్న శిష్యుని కూడాను. వారి మాట ప్రకారం ఊళ్ళో ఉన్న వారి పొలాన్ని అమ్మి డబ్బులు ఇప్పించానంతే. కాని నేనేం తప్పు పని చేయలేదండి స్వామి.
3: ఓహో, తమరేనన్న మాట. ఈ కార్యక్రమానికి సూత్రధారులు
4: అయ్యా. మరి ఆ ధనమేమైందో కూడా మీరే సెలవియండి మహాశయ.
1: ఆ డబ్బును తీసుకెళ్లి నిన్ననే వృద్ధుల పునరావాస ఆశ్రమంలో కట్టి వచ్చానండి. అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు. రేపో మాపో ఈ ఇల్లు ఖాళీ చేసి ఆశ్రమానికే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు మీ నాన్నగారు.
0: మేమంతా ఉండగా వీళ్ళ వృద్ధుల ఆశ్రమంలో చేరాల్సిన కర్మేమొచ్చిందండి. ఆ డబ్బేదో మా ముఖానే వేస్తే మేమే చూసుకునే వాళ్ళంగా.
5: ఏమిటయ్యా మీరు చూసుకునేది? ఆ మాట్లాడడానికి సిగ్గేయడం లేదా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్లి 8 ఏళ్లయింది. ఈ 8 ఏళ్లలో ఒక్కసారైనా వచ్చి చూశావా? కనీసం వీళ్లు ఉన్నారు అన్న సంగతి ఆలోచించావా? నీకోసం వాలంటరీ రిటైర్మెంట్ పేరుతో తన ఉద్యోగాన్ని త్యాగం చేసి నీ జీవితానికి వెలిగిచ్చిన మీ నాన్నను ఒక్కసారైనా పలకరించావా? వీళ్ళేం తిన్నారు, ఎలా ఉన్నారు ఒక్కసారైనా చూడాలన్న ఆలోచనైనా రాలేదా? మహాలింగం గారు మాట్లాడరేమండి.
6: ఏముందయ్యా మాట్లాడడానికి? పేగు తెంచుకుని పుట్టిన కొడుకు ఉద్యోగం రాగానే బంధాన్ని మరిచిపోయాడయ్యా. పొలం అమ్మిన డబ్బు రాగానే ఆ బంధాన్నే మళ్లీ అతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడయ్యా. దీనికి ఏడవాలో నవ్వాలో అర్థం కావటం లేదు. సంవత్సరాల తరబడి అత్తామామల ఊసే ఎత్తకుండా ఆమెడ దూరం పారిపోయిన అల్లుళ్లతో పాటు కని పెంచి పెళ్లి చేసిన కూతుళ్లు కూడా డబ్బు వాసన తగలగానే ప్రేమ తెచ్చిపెట్టుకుని సేవలు చేస్తాము, గౌరవిస్తాము, హోదా పెంచుతాము అంటూ ఇంట్లో చేరారయ్యా. సంతోషించాలో దుఃఖించాలో తెలియని అయోమయంలో పడేశారా మీరంతా? ఇంతకంటే నేను ఏం మాట్లాడను బాబు. ఈ ఇంటి ఓనరు ఈ సదాశివం గారంటూ ఒకరు లేకపోతే ఈ మాత్రమైనా జీవించలేని ఒంటరి వాణ్ణి అయిపోయేవాణ్ణిరా నేను. మిమ్మల్ని నమ్ముకుంటే ఈపాటికే నా ఉనికి లేకుండా పోయేదిరా. ఇది మాత్రం నిజంరా ముమ్మాటికి నిజం.
2: ఇది అన్యాయం అండే బావగారు.
5: చాలు చాలేవయ్యా, న్యాయాన్యాయాల గురించి మాట్లాడడానికి వచ్చాడయ్యా. పసితనం నుంచి ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి తన విలువైన జీవితాన్ని వెచ్చిస్తే చివరకు ఈ మనిషికి మీరే మిగిలించారు. ఒంటరితనం తప్ప కనీసం ఇన్నేళ్ల నుంచి పలకరింపుకైనా వాళ్ళు నోచుకోలేదా? గుండెల మీద ఆడించి పెంచిన పిల్లలే అన్యాయం చేస్తే అల్లుళ్ళేం చేస్తారులేండి? ఓదార్పు మాటలకు కూడా నోచుకొని ముసలివాళ్లకు డబ్బు అందిన తక్షణం మేమున్నామంటూ రెక్కలు కొట్టుకుని వాలారే. ఈ సేవలన్నీ ఈ ప్రేమలన్నీ ఇన్నాళ్ళు ఎక్కడ పోయాయ్యా? చెప్పండి అయ్యా, మీరే చెప్పండి.
7: మేం చెప్పటం కాదండి, ఇంతకు మీరేమంటారో చెప్పండి.
6: మేమేమీ చెప్పం. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే బాగుంటుందని మాత్రం చెప్పగలం. అంతే.
0: అంతేనా? అంతేనా?
6: అవునరా, అంతే. మీరెళ్లిన మరుక్షణం నుంచి మేమా వృద్ధాశ్రమం చేరుతాం. శేష జీవితాన్ని మాలాంటి నిర్భాగ్యుల మధ్య గడుపుతాన్రా. ఈ జీవిత చరమాంకంలో అందరూ ఉండి ఏకాంతంగా ఉండే కన్నా వృద్ధులందరం చేదోడు అదోడుగా కలిసి జీవిస్తాన్రా. ఇక ముందు మమ్మల్ని కలిసేందుకు మాత్రం ప్రయత్నించకండి. అలా ప్రయత్ని

0: చీమ గుండెల్లో మానే గాయాల్ని మళ్ళీ మళ్ళీ కిలకండి. వెళ్ళండి వెళ్ళండి. మా చావు వార్త విన్నా మీరు రాకుంటేనే మా ఆత్మలకు ప్రశాంతత ఉంటుందని మర్చిపోకండి. దయచేసి వెళ్ళండి. మాకు ఆత్మక్షోభను కలిగించకండి. అదే మాకు 10,000. వెళ్ళండి. దయచేసి మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి.
1: నాన్న
0: నాన్న నాన్న అంటూ ఆ మాటల్ని మలినపరచకురా. నేనే మీ నాన్ననే చెప్తున్నానరా. నిలువెత్తు స్వార్థంతో నిండిన మీలాంటి వాళ్ళు తాకితేనే శవాలైనా మైలపడతాయిరా. మరణం కూడా శాపంగా మారుతుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండిరా. మీకు వృద్ధాప్యం తప్పదురా. మీకు వృద్ధాప్యం తప్పదురా. ఆ స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఎలా ఉంటుందో ఊహించి భవిష్యత్తు గురించి జాగ్రత్త పడండి. భవిష్యత్తును నిర్మించుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళిపోండి. నాయన రమేష్, సామాన్లు సర్దుకుందాం పదవయ్య. సదాశివం గారు, నీ మేలు ఎన్నటికీ మరవలేనయ్యా. అయ్యా, ఇంతకాలం మీరందించిన సహచర్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆత్మీయత నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది సదాశివం గారు. వెళ్ళొస్తాను వెళ్ళొస్తా.
2: మహాలింగం గారు, మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న ఈ నిర్ణయం మీ జీవితానికి కొత్త వెలుగునివ్వాలని, మీ శేష జీవితం సుఖప్రదంగా సాగాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెళ్ళిరండి, క్షేమంగా వెళ్ళిరండి.

0: నీలిరాగం నాటిక విన్నారు. రచన శ్రీ ఏవి నరసింహారావు. ఇందులో పాత్రలు, పాత్రధరుడు మహాలింగం డాక్టర్ నాంపల్లి మధు, సదాశివం శ్రీ వనం లక్ష్మీకాంతారావు, కవిగారు శ్రీ సిహెచ్ సత్యనారాయణమూర్తి, వైఆర్యు పతి శ్రీ పి ఆనందకుమార్, రాజు శ్రీ జి గిరిజా మనోహర్ బాబు, శంకరం శ్రీ పాలయ్య ఆదిరెడ్డి, రమేష్ శ్రీ కళా రాజేశ్వరరావు, సౌందర్యారావు డాక్టర్ టి లక్ష్మణరావు, కళానందరావు శ్రీ విఎల్ఎన్ఎస్ ప్రసాద్, నిర్వహణ శ్రీ డివి శేషాచార్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
1: నాటిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: ఉదయ తెరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు. ముందుగా ఎర్ర సముద్రం చిత్రంలో వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన అందశ్రీ, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: కార్యక్రమంలో తర్వాత గాజుల కిష్టయ్య చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం KV మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో తర్వాత గంగా మంగా చిత్రంలో వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు.
1: వరంగల్ వాసులారా, ఐఎఫ్బిఎస్సీలతో ఈ వేడి నుంచి రిలీఫ్ పొందండి. నెక్స్ట్ జెన్ ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ హైబ్రిడ్ ఏసీ 30% వేగంగా కూలింగ్, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేస్తుంది, వాయిస్ కమాండ్, సౌకర్యం, 3000 ఎక్స్చేంజ్ బోనస్, 7.5% క్యాష్ బ్యాక్, ఈఎంఐ 1522 నుంచే. ఈ రోజే అనిల్ ఎలక్ట్రానిక్స్ హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రైండ్ సర్ దర్పాపరే.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్

0: బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు వినండి బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం.

మీరింత వరకు బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరొక దీక్షణాల్లో మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో తర్వాత అభిలాష చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత అభినందన చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత అభిసారిక చిత్రంలో కేజే జయదాస్ పాడిన పాట, గీతరచన డాక్టర్ దాసనారాయణరావు, సంగీతం సత్యం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడుబొల కామరా
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: చిత్రస్

అంతిమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అడవి దొంగ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత అల్లుడు గారు వచ్చారు. ఈ చిత్రంలో హరిహరన్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అమెరికా అమ్మాయి చిత్రంలో జి ఆనంద్ పాడిన పాట, గీతరచన గోపి, సంగీతం జికె వెంకటేష్.

కార్యక్రమంలో తర్వాత అన్వేషణ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత శ్రావణ సంధ్య చిత్రంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

0: ద్వారా ఐఎఫ్బిఎస్సీలతో ఈ వేడి నుంచి రిలీఫ్ పొందండి. నెక్స్ట్ జెన్ ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ హైబ్రిడ్ ఏసీ 30% వేగంగా కూలింగ్, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేస్తుంది, వాయిస్ కమాండ్ సౌకర్యం, 3000 ఎక్స్చేంజ్ బోనస్, 7.5% క్యాష్ బ్యాక్, ఈఎంఐ 1522 నుంచే. ఈ రోజే అనిల్ ఎలక్ట్రానిక్స్ హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లాయర్ సుహాసిని. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. గీతరచన సిర్వేనెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో తర్వాత స్రవంతి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గౌతమి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: का टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట గృహప్రవేశం చిత్రంలో కేజే జయదాస్ పాడిన పాట, గీత రచన గోపి, సంగీతం సత్యం.

కార్యక్రమంలో తర్వాత వారసుడొచ్చాడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా.

0: వరంగల్ వాసులారా, ఐఎఫ్బిఏసీలతో ఈ వేడి నుంచి రిలీఫ్ పొందండి. నెక్స్ట్ జెన్ ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ హైబ్రిడ్ ఏసీ 30% వేగంగా కూలింగ్, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేస్తుంది, వాయిస్ కమాండ్, సౌకర్యం, 3000 ఎక్స్చేంజ్ బోనస్, 7.5% క్యాష్ బ్యాక్, ఈఎంఐ 1522 నుంచే. ఈ రోజే అనిల్ ఎలక్ట్రానిక్స్ హనుమకొండ వెళ్ళండి, త్వరపడండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మల్లెమొగ్గుల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

కార్యక్రమంలో తర్వాత మాయలోడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే ప్రోగ్రాంలు విన్నారు. స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 8.7% వృద్ధితో 243,000 కోట్ల రూపాయలకు చేరాయి. రిఫండ్లు పోను నికర వసూళ్లు 211,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆదాయం 25.8% పెరిగి 57,580 కోట్ల రూపాయలకు చేరుకోవడం

ఈ గణనీయమైన వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. తెలంగాణలో ఏప్రిల్లో 4,621 కోట్ల రూపాయల రికార్డ్ స్థాయి జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ధి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాహన విక్రయాలు 27% వృద్ధితో 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. పన్నుల కొత్త వడ్డీ రేట్ల తగ్గింపు సానుకూల ప్రభావం చూపాయని మారుతి సుజుకి పేర్కొంది. మారుతి, హ్యుండై, కియా సంస్థలు రికార్డు స్థాయిలో సరఫరాలతో వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని 2 నియోజకవర్గాల్లో గల 15 కేంద్రాల్లో ఈవేళ ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యల కారణంగా గతంలో ఇక్కడ పోలింగ్ నిలిచిపోవడంతో ఎన్నికల అధికారులు తాజా ఏర్పాట్లు చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గట్టి భద్రత నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాషింగ్టన్ టెక్సస్లోని హిల్ కంట్రీ ప్రాంతంలో ఒక చిన్న విమానం చెట్లండి కొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 2:30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్ వస్తాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. ఎస్, లవ్లీ సాటర్డే మార్నింగ్. మీ కోరికే ఈ పాట వింటున్నారు. మరి ఈ ఎవరు మీకు బాగా నచ్చినటువంటి పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324 0852కి వాట్సాప్ చేయండి. మీరు వినాలనుకునే పాటని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ చేసేయండి. మరి మొదటగా మీ కోరికే ఈ పాటలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మనశంకర వరప్రసాద్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండిరావురాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి మెసేజ్ చేశారు. అలాగే నవాబ్పేట నుంచి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఓ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం మనశంకర్ వరప్రసాద్ మరి ఈ సినిమా నుంచి భీమ్ సెసరేలియో సంగీతం సమకూర్చినటువంటి పాట, ఉదిత్ నారాయణ్ మరియు శ్వేతామోహన్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం, మీ కోరికే

0: La మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎస్ దసు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మీ కోరిక ఈ పాటలో బ్లాక్ బస్టర్ పాటలు వినాలనుకుంటున్నారా? అయితే 0402324085 2కి వాట్సాప్ చేయండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వెల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి ఎల్లువచ్చి గోదారమ్మ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం వరుణ్ తేజ్ గారు నటించినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి బాలుగారు, సుశలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ పాట, మరి రీమిక్స్ పాట, మిక్కీజే మేయర్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట మీ అందరి కోసం. మీ కోరికే ఈ పాటలో

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు మీ కోరిక ఈ పాట. నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మెసేజ్ పంపినటువంటి శ్రోతలు, మనసున్న మహారాజు సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ సత్యనారాయణ కవిత భువనగిరి మండలం రాయగిరి నుంచి మెసేజ్ చేశారు. అలాగే మీ కోరిక ఈ పాటలో ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి వాహిద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, జునేద్ జుబేర్, మక్రామ్, నుమాన్, జకీర్ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. వారందరి కోసం వందే మాతరం శ్రీనివాస్ గారు సంగీతం సమకూర్చినటువంటి మనసున్న మహారాజు, మరి ఈ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ మరియు అనురాధ పాడువాల్ కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ దసో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మీ కోరికే

యశ్దాసో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మీ కోరికే ఈ పాట వింటున్నారు. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు, భలే పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ హస్తినాపూర్ ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ రాయగిరి నుంచి దాసరి రవి గారు మెసేజ్ చేశారు. వీరందరి కోసం భర్త మహాశైలకు విజ్ఞప్తి. మరి ఈ సినిమాల నుంచి నకాజ్ అజీజ్ మరియు రోహిణి కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

మంచి పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మంచి మరొక బ్లాక్ బస్టర్ పాట రిక్వెస్ట్ చేశారు రాము, కేపీహెచ్పి నుంచి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట మా కోసం వినిపించండి అంటూ అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్ అండి. తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట మీకు వినిపిస్తాను. సో మరి రాక్ స్టార్ దేవిష్ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట, సాగర్ మరియు చిన్మయ్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు మీ కోరికే ఈ పాట. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మంచి

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి సాగర్ చిన్మయ్ కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట విన్నారు మీ కోరికే ఈ పాటలో. మరి నెక్స్ట్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేనడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మరియు అబేద ఆయుష మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కూడా మెసేజ్ చేశారన్నమాట. ప్రొద్దుటూరు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఇష్క్, మరి ఈ సినిమాల నుంచి రాజ్ హసన్, అనూప్, శ్రావణి కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం. ఇష్క్ సినిమాల నుంచి మీ కోరికే ఈ పాటలో.

0: अपनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध।
0: डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
3: మీ కోరిక ఈ పాటలు బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి లిజనర్ కోరుతున్నటువంటి పాట బాహుబలి ది బిగినింగ్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ముదాం పొంచంపల్లి నుంచి మార్కండేయులు అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష్, తేజ్ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని అంటూ కరీంనగర్ జిల్లా అమనగుత్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం బాహుబలి, మరి ఈ సినిమాల నుంచి రమ్య బెహ్రా, దీపు కలిసి పాడినటువంటి పాట, ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ మీ కోరికే ఈ పాటలో మరి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మీ కోరికే ఈ పాటలో మన ఫేవరెట్ పాట ఏంటంటే, రిక్వెస్ట్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే మాత్రం విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుంచి మెసేజ్ చేశారనమాట. ఏరియా పేరు చెప్పలేదు, బట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట రంగస్థలం సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి కృష్ణకాంత్ గారు మెసేజ్ చేశారు. మరి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట మీ కొరికే ఈ పాటలో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు ఆదిలాబాద్ నుంచి. మరి వారి కోసం రంగస్థలం సినిమా నుంచి రాహుల్ సిబ్లిగంజ్ పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, మీ కొరికే ఈ పాటలో.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: అసలే లాంగ్ వీకెండ్, నిన్న హాలిడే, ఇవాళ హాలిడే, రేపు హాలిడే, మరి ఇన్ని హాలిడేస్ పెట్టేసేసుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే ఇంపార్టెంట్ అంటూ మన స్టూడియోస్కి వచ్చేసారు పద్మిని శిరీష గారు. హలో అండి, గుడ్ మార్నింగ్.
3: హలో, గుడ్ మార్నింగ్ శ్రోతలందరికీ. శుభోదయం.
2: శుభోదయం అండి. నేను అదే అంటున్నాను, కారులో శికారులకు వెళ్ళకుండా మీరు షోకి ఎందుకు వచ్చారు?
3: నాకు శ్రోతలతో కనెక్ట్ అవడమే పెద్ద వీకెండ్ శ్రీనివాస్.
2: కనెక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విగిల్ అని అంటారా? ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి విభద్ భారతి. మరి మీ కోరికే ఈ పాట వింటున్నారు, బ్లాక్ బస్టర్ పాటలు వింటూ వస్తున్నాం. మరి మీరు చెప్పండి, మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం? మీ కోరికే ఈ పాటలో ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
3: మంచి పెప్పి పాటతో క్లోజ్ చేయండి.
2: అవునా? ఏదో జస్ట్ ఒక రెండు
3: పెప్పి. మీరా ఈ పాట వేస్తారా?
2: మిరాయి సాంగ్.
3: ఎందుకంటే దీని తర్వాత శ్రోతలకి కంప్లీట్ ఫ్లేవర్ అంతా మారుతుంది కదా గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.
2: రియల్స్ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిమ్మల్ని అలా నాస్టాల్జిక్, అలా మీ మెమరీ లేన్లో ఉన్నటువంటి పాటల్ని అలా బయటికి తీసి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయడం కోసం రెడీగా ఉన్నారనమాట. సో మరి వారు అడిగినట్టు మిరాయి పాట వినిపిస్తాం, కాకపోతే ఈ పాటకు ముందు. సో మరి మా కోసం ఊసరవెల్లి సినిమాల నుంచి నేనంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం మహేందర్ నాగలక్ష్మి గణవేత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయిచరణ్. మరి వారందరి కోసం

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఎస్ దోస్తో, మీ కోరిక ఈ పాట వింటున్నారు. నేను మీ ఆర్జు శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మరి మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసే టైం స్టూడియోలో 10:57 అవుతుందన్నమాట. సో మరి ఇంతకుముందు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా పద్మిని శిరీష గారు మరి వైబుంది బాగా వైబుంది అనే పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ యాదగిరి భువనగిరి అర్బన్ కాలనీ

కొండా యాదగిరి, కొండా శాంతి, అభిహాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ మరియు వారి కుటుంబ సభ్యులు, ఏదైనా ఒక మంచి పాటని మీ కోరిక ఈ పాటలో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం మిరాయ్ ఈ సినిమాల నుంచి అర్మాన్ మలిక్ పాడినటువంటి ఈ పాట వినిపిస్తూ మీ బాయ్, మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు మీ ఆర్జెస్టిని. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో. అప్పటిదాకా దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని కన్నా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్త ఉత్సవంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రోడ్ సేఫ్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి వికాష్ రాజ్ను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 సంబంధించి మొత్తం 136,418 దరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి రమేష్ తెలియజేశారు. దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగిసిందని, రేపటి వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించామని చెప్పారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశికారుల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష రేపు జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2:00 నుంచి 5:20 వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. 11:00 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అయితే 1:30 తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో అమెరికా నేతృత్వంలో కొన్న

సాగుతున్న దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందవలసిన దాదాపు $5 బిలియన్ ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగన్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:03 దాటి 15 సెకండ్లు. మరికొత్త క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. శనివారం ఈరోజు మాటల రచయిత ప్రత్యేకంలో ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం చెప్తాన్గా. పరిచయం అవసరలేని మాటల మాంత్రికుడు వారు. జీవితాన్ని కాచి వడపోసిన ఎన్నో సత్యాలు, వాస్తవిక సంభాషణలు వారి ముద్ర. స్పష్టమైన భావాలను సరళమైన భాషలో క్లుప్తంగా అర్థవంతంగా పలికించిన ఘనాపాటివారు. మాటల్ని పాటలుగాను పాటల్ని మాటలుగాను రాయగల ఘనత వారిది. ఎవరై ఉంటారో ఊహించండి. ఈ పాట తర్వాత ఆ సస్పెన్స్ని రిలీజ్ చేసేద్దాం.

తెలుసుకోబోతున్నాం. తెలుగు భాష ఆధునిక శ్రీనాథుడిగా పిలువబడే మనసు కవి, మన సుకవి ఆచార్య ఆత్రేయ గారిని, వారు కథా రచయితగా, మాటల రచయితగా అందించిన కొన్ని చిత్రాల విశేషాలు, మధురమైన పాటలు మన గుర్తుకొస్తున్నాయిలో. అయితే మీరు ఆచార్య ఆత్రేయ గారి గురించి మాట్లాడుతున్నారు అంటూ మనకు సందేశాలు పంపించారు గుర్తుపట్టి, హరి మధు, రాధిక, మల్కాజ్గిరి నుండి, అలాగే ఎంఎస్ఆర్సి మూర్తి గారు, ఇంకా వేముల పరశురామ్ గారు, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మాటల రచయిత, మాటల మాంత్రికుడు ఆచార్య ఆత్రేయ గారి గురించి.

0: జయభేరి చిత్రం నుండి మల్లాదివారు రాసిన పాటని మనం ఇప్పుడు విన్నాం. అయితే చెప్పుకున్నాం కదా, ఆచార్యాత్రేయ గారు కథా రచయితగా, మాటల రచయితగా వారు సహకారం అందించిన కొన్ని సినిమాల్లోంచి అదే వారు రచించిన కొన్ని పాటలు ఈరోజు మనం వినబోతున్నామని. ముందుగా జయభేరి చిత్రం నుండి ఆ పాట విన్నాం. అయితే కిలంబి వెంకట నరసింహాచార్యులు మరి ఆచార్యాత్రేయగా ఎలా మారారు? చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వారు తర్వాత మేనమామ దగ్గర ఉండి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 15 ఏళ్ల వయసులో ఛందస్సు నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ సంప్రదాయ పద్ధతిలో కవిత్వం రాయడం మొదలుపెట్టారు వారు. మరి కవిగా తన పేరుని ఆచార్య ఆత్రేయగా మార్చుకున్నారు. వారి పేరులో ఉన్న ఆచార్యని వారి గోత్రమైన ఆత్రేయస గోత్రంలో ఆత్రేయని కలిపి ఆచార్య ఆత్రేయగా మార్చుకున్నారు. అయితే క్విట్ ఇండియా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. జీవనోపాధి కోసం గుమస్తాగా ఒక పత్రికలో సహాయ సంపాదకునిగా, ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వేతన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎక్కడా సంతృప్తి కలగలేదు, డబ్బుకు కూడా చాలా కష్టపడేవారు. చేతిలో డబ్బు లేక ఒకసారి ఏం చేశారంటే, మద్రాసులోని వీధి దీపం కింద కూర్చొని గౌతమ బుద్ధ అనే నాటకం రాసి 50 రూపాయలకి అమ్మి తన అవసరాలకి డబ్బును సంపాదించుకున్నారట. ఎంతో కష్టమైన పరిస్థితుల్లోనే బతికాను అంటారు ఆత్రేయ గారు. కానీ భయం, విశ్వశాంతి, కప్పలు ఎన్నో అద్భుతమైన నాటికలు, నాటకాలు రాసి జనాదరణ పొందారు. అలా నాటకాల్లో పలికించే పదాలు విని ప్రముఖ నిర్మాత దర్శకులు కెఎస్ ప్రకాష్ గారు దీక్ష చిత్రానికి ఆత్రేయ గారి చేత సంభాషణలు రాయించారు. అదే వారి మొదటి చిత్రం. మరి తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది, సినీ ప్రస్థానం ఎలా సాగింది మాట్లాడుకుందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తోడికోడళ్ళు చిత్రం నుండి ఈ పాట విన్నారు కదా. అయితే ఈ పాట వెనుక ఒక చిన్న విశేషం ఉంది. తోడికోడళ్ళలో కారులో షికారుకెళ్ళే పాట అసలు ఆ సినిమా కోసం రాసింది కాదుట. ఎందుకంటే రోజు సాయంత్రం చెన్నైలో మెరీనా బీచ్కి నడకకి వెళ్ళే అలవాటు ఉందిట ఆత్రేయ గారికి. అలా నడుస్తూ వెళ్ళినప్పుడు అక్కడికి కారులో కాలక్షేపానికి వచ్చే అమ్మాయిని చూసి స్పందించి రాసుకున్న పాటట. అది వారి దగ్గరే పెట్టుకున్నారు. అయితే తోడికోడళ్ళ సంగీత చర్చలు జరుగుతున్నప్పుడు ఈ పాట గురించి దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి చెప్పారట. చెప్తే వారు వెంటనే చాలా బాగుందండి, తప్పకుండా సినిమాలో పెడదామని వెంటనే ఈ పాటని సినిమాలో చేర్చేశారట. అది ఈ పాట వెనుక ఉన్న చిన్న విశేషం. ఇలాంటి ఎన్నో తెలియని అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ ఆచార్య ఆత్రేయ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:19 దాటి 35 సెకండ్లు. మాటల రచయిత శ్రీ ఆచార్య ఆత్రేయ గారిని గుర్తు చేసుకుంటున్నాం. 1951 సంవత్సరంలో కెఎస్ ప్రకాష్ రావు గారి దీక్ష చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆత్రేయ గారు. అయితే చాలా సినిమాలకి మాటలు రాయడం మొదలుపెట్టారు. మొదట్లో చాలా మటుకు మాటలే రాసేవారట పాటల కన్నా. అర్ధాంగి, తోడికోడళ్ళు, వెలుగునీడలు, మాంగళ్యబలం, జయభేరి, మురళీకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, వెంకటేశ్వర మహత్యం, అంతులేని కథ, ప్రేమ్నగర్, ఇలా ఒకటేంటి, రాసిన ప్రతి మాట ప్రతి పాటలోనూ వైవిధ్యమే.

అక్క చెల్లెళ్ళు చిత్రం నుండి ఎంత హుషారైన పాట అది. చాలామంది ఆత్రేయ గారంటే కొన్ని విషాద గీతాలకి ఎక్కువ పేరు కాంచారు అనుకుంటారు, కానీ ఎన్నో హుషారైన గీతాలు విషాదమైన గీతాలతో పాటు అందించారు ఆత్రేయ. అయితే వెలుగునీడల చిత్రంలో వారు అందించిన ప్రతి సంభాషణ ఆణిముత్యమే. ఇక ఇంకొక ఆణిముత్యం చెప్పాలంటే శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రానికి ఆత్రేయ గారి కలంబలం ఎంత గొప్పదో చూపించారు. ఎందుకో తెలుసా? ఈ సినిమాకి ద్విపాత్ర అభినయం చేశారని చెప్పాలి. ఏంటి ద్విపాత్ర అభినయం అనుకుంటున్నారా? మాటలు రాయడంతో పాటు సినిమా చివరిలో వచ్చే స్వామివారి మహత్యం చెప్పే సన్నివేశం అప్పుడు వెంకటేశ్వరుడికి జరిగే సేవల విశేషాలను చెబుతూ నేపథ్య వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు ఆత్రేయ గారు. ఈ సినిమాలో శేషశైలావాస శ్రీ వెంకటేశ పాట కోసం వాహిని స్టూడియోలో అచ్చం శ్రీవారి సన్నిధిలో ఉండే సెట్ వేసి చిత్రీకరించారు. సెట్ తీసేద్దామంటే దర్శకులు పుల్లయ్య గారు అన్నారట, ఉండియండి, జనాలు వచ్చి చూస్తూ వెళ్తున్నారు కదా, ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది అని ఉంచేశారట. ఎప్పటికీ గుర్తుండిపోయే వెంకటేశ్వరుడి సినీ భక్తి గీతం మీకోసం మన గుర్తుకొస్తున్నాయిలో.

ఈ పాటలో గమనిస్తే ఘంటసాల మాస్టర్ గారితో పాటు పక్కన ఒక పక్క పెండియాల నాగేశ్వరరావు గారు, ఇంకో పక్క వారి పెద్ద కుమారుడు కూడా మనకి కనిపిస్తారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:28 దాటి 28 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మాటల రచయిత ప్రత్యేకంలో ఆచార్య ఆత్రేయ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఆత్రేయ గారికి లేరు ఎవరు సాటి అనేవారందరూ. ఏ భావాన్నైనా సూటిగా హృదయానికి తాకేలా చెప్పగలడం వారి ప్రత్యేకత. డైలాగుల్లో పదును కనిపిస్తుంది. ఆత్రేయ గారికి భాష మీద పట్టు అపారమైనది. అందుకే ఆ పట్టు వల్లే చాలా సందర్భాల్లో జనం మర్చిపోయిన మాటల్ని వాడి మళ్ళీ ఇదిగో ఈ మాటలున్నాయి సుమా అంటూ గుర్తు చేసేవారు. ఆత్రేయ దర్శకుడిగా మారి వాగ్దానం చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. అయితే వారికి అత్యంత సన్నిహితులుగా చెప్పుకునేది ఆదుర్తి సుబ్బారావు గారిని. ఎందుకంటే వారు ఆత్రేయ గారిని బాగా ప్రోత్సహించారు. వారు రాసిన ప్రతి సంభాషణ అన్ని వర్గాలను రంజింపజేసేలా చేశాయి. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు, మనసు నిండిపోతోంది, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారంటూ. మరి మీకోసమే కదా, మనందరి కోసం. కమర్షియల్ హిట్గా నిలిచిన ప్రేమ్ నగర్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆత్రేయ గారి స్క్రిప్ట్స్లో ఒకటి. ఆ చిత్ర డైలాగ్స్ కోసమే, కేవలం డైలాగుల కోసమే ఎన్నోసార్లు సినిమా చూసేవారట అప్పట్లో. మరి మీలో ఎంతమంది అలా చూశారు నాకు సందేశం పంపించండి. సాంఘిక పౌరాణిక జానపద చారిత్రక చిత్రాల అన్నింటిలోనూ తన కలంని పరుగులు తీయించారు ఆత్రేయ గారు. జగపతి పిక్చర్స్, సురేష్ ప్రొడక్షన్స్, యువచిత్ర వంటి ఎన్నో నిర్మాణ సంస్థలకు ఆస్థాన రచయిత ఎవరంటే ఇంకెవరు, ఆచార్య ఆత్రేయ గారని చెప్పాలి. తెలుగు సినిమా ప్రపంచంలో మనసు అనే మాటకి పేటెంట్ అనేది అంటూ ఉంటే అది కేవలం మన ఆత్రేయ గారికే దక్కుతుంది. అందుకనే వారిని మనం ఎంతో అభిమానంగా, ప్రియంగా మనసు కవి, మనసు కవి ఆచార్య ఆత్రేయ అని పిలుచుకుంటాం కదా. జీవన తరంగాల చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట విందాం ఇప్పుడు.

0: ఎంత అద్భుతమైన పాట! మానవ సంబంధాలను, అనురాగాలను, ఆత్మీయతలను తెలిపే పాట, చక్కటి పాట. ఈ పాట వినిపించారంటూ మనకి శ్రీనివాస్ గారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు మనకి సందేశం పంపించారు. మరి ప్రేమ్ నగర్ చిత్రం ఎవరు ఎన్నిసార్లు చూశారంటే, మనకి ఆర్ఎస్ఆర్సి మూర్తి గారు ముసరం భాగ్ నుండి పంపించారు. వారు 100 సార్లు సెంచరీ కొట్టేశారట ఈ సినిమా. 100 సార్లు నేను ప్రేమ్ నగర్ సినిమా చూశాను మేడం అంటున్నారు. అలాగే వడ్లమాని రవికుమార్ గారు మనకు సందేశం పంపించారు అల్మాజ్ కూడా నుండి. నేను, నాకు కూడా ప్రేమ్ నగర్ సినిమా ఇష్టం అండి, 5 సార్లు చూశానంటున్నారు. మరి అంతటి కళాఖండాన్ని సృష్టించిన అప్పటి మహానుభావులకి మనం శుభాభినందనలు చెప్పాల్సిందే. ఆచార్య యాత్రే గారిని గుర్తు చేసుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయిలో. వారు పదశిల్పి. పాత్రలను సున్నితమైన భావాలకు, సన్నివేశానికి తగ్గట్టుగా మాటలు పదబంధాలను మలచడంలో నేర్పరనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు గమ్మత్తైన అలవాటు ఉండేది. సినిమా స్క్రిప్ట్ రాసే ముందు శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని రాయడం అలవాటున్న నాస్తికులు ఆత్రేయ గారు. అవును, ఆత్రేయ గారికి దేవుడంటే అంత పెద్ద నమ్మకం ఉండేది కాదు, కానీ స్క్రిప్ట్ రాసే ప్రతిసారి మాత్రం ఇలా రాసుకునేవారట. ఇంకొక గమ్మత్తైన విషయం, వారు ఎప్పుడు చేసేవారు కాగితాన్ని, ఒక కాగితం ఉంటే దాని మధ్యలోకి మడతబెట్టి ఎడంవైపు నీలిరంగు సిరాతో మాటలు, సంభాషణలు రాసుకునేవారట. కుడివైపు ఎర్ర సిరాతో యాక్షన్ భాగాన్ని రాయడం వారికి బాగా అలవాట. భలే ఉంది కదా, అసలు ఇలాంటి అలవాటున్న ఒకే ఒక మాటల రచయిత ఆత్రేయ అని వారి గురించి చదువుతున్న పుస్తకాల్లో నాకు కనిపించింది. ఇది తప్పకుండా మీతో షేర్ చేయాలని నేను అనుకున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికర సంగతులు ఆత్రేయ గారి గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: बताए, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:43 దాటి 18 సెకండ్లు. అయితే ఆచార్య అత్రే గారు 1-2 సినిమాల్లో తెరపైన కూడా కనిపించారు. ముఖ్యంగా కోడినాగు అనే సినిమాలో 1988లో ఒక సినిమాలో, భామా కలాపం ఒక సినిమాలో కనిపించారు. రేలంగి నరసింహారావు గారి సినిమా అది. అయితే ఆ సినిమాలో వారికి కాస్త కాలు ఏదో బెణికి డాక్టర్ గారి దగ్గరికి వస్తారు, సుత్తివేలు దగ్గరికి వస్తారు. వచ్చి సుత్తివేలు గారి దగ్గరికి చెప్తారు, నాకు ఆరోగ్యం బాగులేదు, మీ దగ్గరికి వచ్చాను అంటే మీరు నా దగ్గరికి రావడం ఏంటి అంటే, అప్పుడు ఆయన ఒక సంభాషణ ఒక మాట చెప్తారు, ప్రేయసి దగ్గరికి ప్రియుడు, అలాగే డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు. నువ్వు మనిషికి వైద్యం చేస్తే నేను మనసుకు వైద్యం చేస్తారంటారు ఆత్రేయ గారు. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగకర్త. ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట, పాటల ముత్యాల మాట, పాటకు సినీ జగత్తులో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడని ఆత్రేయ గారిని ఎంతో అభిమానంగా పొగిడారట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆత్రేయ గారు తన ఆత్మకథను అందమైన కవిత్వంలో రాశారు. అది చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎంత బాగా రాసేవయ్యా, పంచదార కలిపిన పాలమీగడ రుచితో పోల్చారు అంటూ అంతటి ప్రశంసలు అందించారు ఆత్రేయ గారికి. మరి అందుకే ఆయన అంతటి గొప్ప రచయితగా స్థిరపడ్డారు, ఎప్పటికీ మనం గుర్తు చేసుకునే చిరస్మరణీయులుగా నిలిచారు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఆచార్య ఆత్రేయ మాటల రచయిత ప్రత్యేకంలో వారిని సవనీయంగా గుర్తు చేసుకుంటున్నాం. సత్కారాలు, ఎన్నో పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కవితా సుధానిధి బిరుదు కూడా అందుకున్నారు వారు. ఆధునిక ఆంధ్ర నాటకానికి ఆద్యుడిగా, సినీ సాహిత్య సామ్రాజ్యానికి సార్వభౌముడిగా తన పదునైన సంభాషణలతో ఎన్నో సినిమాలను విజయవంతం చేశారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారు పద్యకవి, అందుకనే ఇందాక చెప్పుకున్నట్టు తన ఆత్మకథను పద్యకావ్యంగానే రాసుకున్నారు. అయితే ప్రశంసలతో పాటు కొన్ని వ్యంగ్యాస్త్రాలను కూడా అందుకున్నారు ఆత్రేయ గారు. రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటుంటారు. ఈ విషయమే వారిని అడిగితే వారు ఏమన్నారో తెలుసా? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అది ఎవరికి కనిపిస్తుంది అంటారు ఆ మహానుభావుడు.

అభినందన చిత్రం నుండి ఈ పాట విన్నవారు కంటతడి పెట్టకుండా ఉండరేమో. మనసుని కరిగించి వేసే పాట, ఖచ్చితంగా ఆత్రేయ గారి ముద్ర స్పష్టంగా కనిపించే పాట ఇది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ రేడియో నేస్తం పద్మిని. అయితే ఈ రోజుకి ఇంకొక గొప్ప విశేషం ఉంది. అదేంటంటే తెలుగు పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచారి గారి జయంతి ఈరోజు. సుమారు 32,000 కీర్తనలు రచించిన వారిని స్మరించుకుంటూ ఎంతో గౌరవంగా ఈ పాట మనందరి కోసం.

వింటున్నారు. అన్నమయ్య జయంతి సందర్భంగా మనం సవినయంగా వారిని కూడా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే తెలుగు పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు అన్నమాచార్య ఎన్నో అద్భుతమైన కీర్తనలు మన తెలుగు వారికి సంపదగా విడిచి వెళ్ళినవారు. గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు మనం ఆచార్య యాత్రేయ గారిని గుర్తు చేసుకున్నాం. వారు దాదాపు 400 పైచిలుకు చిత్రాలకు రచన చేశారు. మాటలు, పాటలు, సంభాషణలు, కథ సహకారం ఇలా ఎన్నో. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ గారి మీద 12 పరిశోధనలు, పిహెచ్డి చేశారు. అంటే వారి పాటలు, వారి కథలు ఎంత గొప్పవో, థీసిస్లాగా వాళ్ళు పిహెచ్డి చేశారంటే మరి దాని ప్రభావం చెప్తూనే ఉంది. మనస్విని సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 ప్రచురించారు. వారు రాసినట్టు గుండె మంటలు ఆర్పే సన్నీళ్లే కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఆత్రేయ గారి పాటకి మాటకి మరణం లేదు. వారు ఎప్పటికీ చిరంజీవులు, చిరస్మరణీయులు. ఇది ఈనాటి మాటల రచయిత ప్రత్యేకం ఆచార్య ఆత్రేయ గారి గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:05 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతం. సినిమా అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. చాలా విశేషాలు, చాలా విషయాలు మన జీవితాలు అతి దగ్గరగా చూసుకునేది సినిమాతోనే, అవునా? భారతదేశ సినిమా గొప్పతనాన్ని, ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన ఒక మహనీయుని జయంతి నేడు. భారత చలనచిత్ర దశ దిశను మార్చిన దర్శక దిగ్గజం, భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపచేసిన అసమాన ప్రతిభాశాలి ఆయన. సినిమా అంటే 4 గోడల మధ్య స్టూడియోలో చిత్రీకరించేది కాదు అంటూ అతి సహజంగా నేల తల్లి మట్టి వాసనను చూపించిన మహానుభావుడు వారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 24 క్రాఫ్ట్స్లో దాదాపు అన్ని రంగాల్లో నిష్ణాతులు, అపురూప దర్శక శిల్పి, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ సినీ పురస్కారాలు, తొలి ఆస్కార్ అందుకున్న దర్శక నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత కూడా. ఇంతకీ ఎవరు వారు? ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం? ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో? మీరు కానీ ఈ పరిచయ వాక్యాలతో గుర్తుపడితే నాకు సందేశం పంపించండి.

0: 2402 2408 5252. ఈ పాట తర్వాత వారి గురించిన అద్భుతమైన విశేషాలు మన చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సినిమా సినిమా సినిమా అనే పాట విన్నారు కదా. కథానాయకుడు చిత్రం నుండి శంకర్ మహదేవన్ మరియు వారి బృందం కలిసి ఆలపించిన ఆ పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. చాలామంది శ్రోతలు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో గెస్ట్ చేసి పంపించారు. హరీష్ కుమార్ గారు ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుండి, అలాగే బాలకృష్ణ గారు వరంగల్ నుండి, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసారంబాగ్ నుండి, అలాగే కీసరా నుండి హరిప్రసాద్ గారు పంపించారు. మన దేశ తొలి ఆస్కార్ అందుకున్న దర్శక నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత సత్యజిత్ రే గారి జయంతి సందర్భంగా వారి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకోబోతున్నాం. 1921 సంవత్సరం మే 2 కోల్కతాలో జన్మించారు సత్యజిత్ రే. చిన్నతనం నుండే కళలు, పుస్తక పఠనం, సినిమా పత్రికలు అంటే అమితమైన ఆసక్తి. సినిమా పత్రికలే వారి సినిమా పరిజ్ఞానానికి తొలి గురువు, తొలిమెట్టు, ప్రేరణ అనేవారు సత్యజిత్ రే గారు. వారికి ఎంతో ప్రియమైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్లో చేరి చిత్రలేఖనం నేర్చుకున్నారు. మరి ప్రపంచ సినీ చరిత్రపై చెరగనే ముద్ర వేసిన మహనీయులుగా ఎలా మారారు, వారి జీవిత ప్రయాణం, ఎన్నో విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చూడాలని ఉంది చిత్రం నుండి హరిహరన్ ఆలపించిన అద్భుతమైన పాట విన్నాం. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం మణిశర్మ. మరి సత్యజిత్రే గారు పుట్టిన ఊరు కూడా ఆ యమహానగరి కలకత్తాపురే కదా. ఈ పాటలోని సత్యజిత్రే గారి సినిమా పోస్టర్స్, చాలా ప్రదేశాలు, వారు షూట్ చేసిన ప్రదేశాలు, చాలా ప్రదేశాలు కూడా చూపిస్తారు.

అందుకనే ఒక్కసారి మనకు కూడా గుర్తు చేసుకున్నట్టుంటుందని ఈ పాటను మనం విన్నాము. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:22 దాటి 42 సెకండ్లు. అయితే సత్యజిత్రే గారి దర్శకత్వం ఎలా మొదలుపెట్టారు, సినీ ప్రయాణం ఎలా మొదలైంది మాట్లాడుకుంటున్నాం. ఒకసారి కలకత్తా స్టేషన్లో బ్రిటిష్ సినిమాకు సంబంధించిన పాల్ రోదా రాసిన ద ఫిల్మ్ టిల్ నౌ స్క్రిప్ట్ పుస్తకం వారికి దొరికిందిట. ఇక సత్యజిత్రే గారేమో ముందుగానే పుస్తక ప్రియుడు, పుస్తకం వదలకుండా చదువుతూ కూర్చుండిపోయారు. ఎంతగానో ఇన్స్పైర్ చేసిందిట ఆ

ద ఫిల్మ్ టిల్ నౌ స్క్రిప్ట్ పుస్తకం వారికి దొరికిందిట. ఇక సత్యజిత్ రే గారేమో ముందుగానే పుస్తక ప్రియుడు, పుస్తకం వదలకుండా చదువుతూ కూర్చుండిపోయారు. ఎంతగానో ఇన్స్పైర్ చేసిందిట ఆ పుస్తకం. దాన్ని చదువుతూ వారు స్క్రిప్ట్ రాయడం నేర్చుకున్నాను అంటారు. దర్శకుడు కావాలనే ఆసక్తి సినిమాలను చూసేవారట. దర్శకుడు ఎలా తీశారు, స్టైల్ ఏంటి గమనిస్తూ కథ కన్నా నటీనటుల కన్నా అన్నిటికన్నా సినిమాని ప్రేక్షకులకు చేరవేసే శక్తి ఒకే ఒకరికి, అది దర్శకుడికి మాత్రమే అని బలంగా నమ్మిన సత్యజిత్ రే గారు ప్రపంచం అంతా సాహో అంటున్న దర్శకుడిగా ఎదిగారు. మరి వారి ప్రయాణం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

0: కూల్.
1: కూల్ అంటూ ఎస్పీపీ గారు ఎంత ఫాస్ట్గా పాడారు కదా ఆ పాటని. అసలు ఎలాగా తిరిగి అంత ఫాస్ట్ ఫాస్ట్గా పాడేశారో వింటుంటేనే మనకి అమ్మో అనిపిస్తుంది. శివాజీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వెన్ని మరియు కోరస్ పాడిన ఆ పాట విన్నారు. రచన సుద్దాల అశోక్ తేజ్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. అసలు ఈ పాటలోని పాట గురించి చిన్న విషయం మాట్లాడుకోవాలి. అన్ని ఊళ్ళు ఊళ్ళలో ఉండే
2: 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీపోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే పరిశీలకులుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్లో మొదటి 2 గంటల్లో 16% పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో మగ్రాహత్ పశ్చిమలోని 11 బూతులు, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఉదయం 9 గంటల సమయానికి 16.23% ఓటింగ్ నమోదైందని అధికారి ఒకరు తెలియజేశారు. ఇందులో మగ్రాహత్ పశ్చిమలో 16.68%, డైమండ్ హార్బర్లో 15.83% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని, 2 నియోజకవర్గాల నుంచి ఎక్కడా హింస లేదా అశాంతికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ రాష్ట్ర ఎన్నికల 2వ దశలో ఓటింగ్ జరగనుండగా, ముందెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహిస్తున్నారు. 23, 29 2 దశల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు 4వ తేదీన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా, ఇతర సిబ్బందిగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పు తృణమూల్ కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. విచారణ సందర్భంగా మాట్లాడుతూ జస్టిస్ జయమాల బాగ్చి, అధికారుల ఎంపిక అనేది ఎన్నికల కమిషన్ ఇష్టమని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఏజెంట్లు సూపర్వైజర్

0: అడ్వైజర్లు అబ్జర్వర్లు ఉంటారని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వోద్యోగుల పట్లే ప్రత్యేకంగా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులేనని, ఇతర అధికారులు నియమించే బాధ్యత వారిదేనని కమిషన్ తరఫు న్యాయవాది వివరించారు. పారదర్శకత కోసం సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బల్ కోరగా, ఆ ఫుటేజ్ని 45 రోజుల పాటు భద్రపరుస్తామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసింది. ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వుల్లో పునరుద్ఘాటించింది. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ శాసనసభకి జరిగిన ఎన్నికల్లో 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట ప్రభుత్వ సిబ్బందికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కౌంటింగ్ సూపర్వైజర్లుగా అసిస్టెంట్లుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో ఎలాంటి చట్ట విరుద్ధత లేదని కలకత్తా హైకోర్టు అంతకుముందు తన తీర్పులో పేర్కొంది. 2026-27 సంవత్సరానికి గాను 4 పార్లమెంటరీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. దిగువ సభకు చెందిన 30 మంది సభ్యులతో కూడిన అంచనాల కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వం వహిస్తారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ను స్పీకర్ నియమించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి లోక్సభ బీజేపీ ఎంపీ ఫగన్ సింగ్ కులస్తే నేతృత్వం వహిస్తారు. అందులో లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులుంటారు. ఈ కమిటీల పదవీకాలం 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది 30 ఏప్రిల్ వరకు ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో క్షేత్రస్థాయి ప్రక్రియ మొదలైంది. 2026 మే 31 వరకు ఇది కొనసాగుతుందని, ఈ సమయంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లలో 2027 జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. ఈ ఆన్లైన్ సదుపాయం 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 16వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితాను నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం ఖనిజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
1: We diversified our sources. Crude sourcing has now expanded from 27 countries to 41. We started procuring LPG, that is cylinder gas, from US and Norway, Algeria, apart from the Middle East. India has moved with great speed. Orders were issued to maximize LPG yield at refineries. And we increased our domestic production by 60%. We are incentivizing the movement to natural gas. Operation Urja Suraksha was a coordinated response across companies, ministries, state governments and international suppliers. Maximum vessels of India carrying LPG came out of the Hormuz.
0: 2000 rupees note la upasamhananam

ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలామణిలో ఉన్నటువంటి నోట్లలో 98.47% తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ సమయంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం 2026 ఏప్రిల్ 30 నాటికి విలువ భారీగా తగ్గి 5451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పితోడాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస్ ఓం పర్వత్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మందికి పైగా భక్తులతో కూడిన మొదటి బృందం ధార్చులా నుండి ఈ ఎత్తైన పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్త సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలో నెమే చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో తలపడతాయి. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీపోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ఉద్యోగులనే సూపర్వైజర్లుగా, పరిశీలకులుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वे शिक्षक।
1: రాఘవన్ చిత్రం నుండి కార్తీక్ మరియు బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన వేటూరి సుందరమూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:43 దాటి 15 సెకండ్లు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సత్యజిత్రే గారి జయంతిని పురస్కరించుకుని వారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం. వాస్తవిక చిత్రీకరణే లక్ష్యంగా సినిమాలు నిర్మాణం కావాలని బలంగా నమ్మే వ్యక్తి సత్యజిత్రే. వారి సినిమాల్లో చూస్తే మానవత్వ విలువలకు, భారత సామాజిక జీవనానికి పెద్దపీట వేసేవారు. అత్యంత సహజంగా ఉండే చిత్రాలు వారి ప్రత్యేక శైలి. సత్యజిత్రే గారి ప్రభావం ప్రపంచమంతా, దేశమంతా చాటిపోయింది. అందుకే వారు తీసిన అన్ని చిత్రాలు ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ చూసేవారట దర్శకత్వపు శాఖలోకి రావాలనుకునే నవతరం యువకులందరూ. అపురూప కళాఖండాలు నిర్మించి సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించారు సత్యజిత్రే. వారు తీసినవి ఎన్నో వందల చిత్రాలు కాదు, కేవలం 36 చిత్రాలే. కానీ ప్రతి చిత్రం ఒక PhD థీసిస్లా ఉంటుందంటారు ప్రపంచ దర్శక విశ్లేషకులు. తన సినిమాకు వారే స్క్రిప్ట్, సంగీతం అన్నీ తానే సమకూర్చుకునేవారు. ఇంకొకటి తెలుసా, ఆఖరికి సినిమా పోస్టర్లు కూడా వారే డిజైన్ చేసుకునేవారట. రచయితగా, స్క్రీన్ ప్లేయర్గా, ఎడిటర్గా, సంగీత దర్శకుడిగా, చిత్రకారుడిగా, కళాదర్శకుడిగా, ఇలా 24 క్రాఫ్ట్స్లో అన్ని రంగాల్లో ఒక్కటి తప్ప, అదేంటో తెలుసా, కేవలం నటన మాత్రమే చేసేవారు కాదట సత్యజిత్రే గారు. మిగిలిన అన్ని క్రాఫ్ట్స్లో తనేంటో నిరూపించుకున్న గొప్ప దర్శకులు వారు.
3: దగ్గ దగ్గ దిన దిన

0: విశ్వరూపం చిత్రం నుండి శంకర్ ఎహ్సాన్ లాయ్ స్వీయ సంగీత దర్శకత్వంలో శంకర్ మహదేవన్ కమల్ హాసన్తో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన కమల్ హాసన్. సత్యచిత్రే గారి లాగా కాకపోయినా కమల్ హాసన్ కూడా చాలా క్రాఫ్ట్స్లో రచనలోని, దర్శకత్వంలోని, తర్వాత నృత్య దర్శకుడిగా, ఎడిటర్గా ఎన్నో విభాగాల్లో వారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్పాలి కదా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:51 దాటి 25 సెకండ్లు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: సత్యజిత్రే గారి జయంతిని పురస్కరించుకుని వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తులు. అయితే సినిమా తీయడం మిస్టరీ, ఆ మిస్టరీని అర్థం చేసుకోవడంలోనే దర్శకుడి ప్రతిభా గొప్పతనం దాగి ఉంది అనేవారు సత్యజిత్రే. సృజనాత్మకత కళలన్నిటిలోనూ సినిమా తీయడంలోనే ఎంతో శ్రమ కొడుకొని ఉన్నది అనేవారు రే. ఎందరో కొత్త వారికి సినిమా సూత్రాలను వివరించిన భారతీయ సినీ విశ్వవిద్యాలయం భారతరత్న సత్యజిత్రే గారు. మానవ సంబంధాలను, మానవ జీవితాలను అతి సహజంగా మనసుకు హత్తుకునేట్టు ఉండే ఎన్నో గొప్ప నవలల్ని వారి చిత్రాలకు కథాంశాలుగా ఎన్నుకునేవారు. ఎందుకంటే వారు బలంగా నమ్మేది ఒకటే, పుస్తకాలు సినిమా ఎలాంటి వాళ్ళకైనా అతి దగ్గరలో ఉండే సామాజిక మాధ్యమాలు. అప్పట్లో అనేవారు, ఇప్పుడంటే మరి మనకి వేరే ఇన్స్టా యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసాయి, కానీ పూర్వకాలం అంటే పుస్తకాలు సినిమానే కదా ఎక్కువ కాలక్షేపం. అందుకనే ఆ నవలల్నే చిత్రాలుగా కథాంశాలుగా ఎన్నుకొని ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. సున్నితమైన ప్రేమానుబంధాలను, గూడు కట్టిన విషాదం, నిజ జీవితంలో వెలుగు జిలుగులు, రాగద్వేషాలు, విలువలకు పట్టం

0: పెట్టడం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు ఎందరో విశ్లేషకులు. ఒకసారి వారి సినిమా చూడడం మొదలుపెట్టామనుకోండి, అది పూర్తయినా అందులోంచి బయటపడడం అంత సాధ్యం కాదు, అంత సులువైందేం కాదు. అందుకే వారిని అంటారు అపురూప దర్శక శిల్పి.
1: చలి మను పరిమళం మనసుకి తొలివరు.

0: ఘర్షణ చిత్రం నుండి టిప్పు శాలిని సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:59 దాటి 30 సెకండ్లు అవుతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడిన భారతీయ దర్శకుడు, లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా సత్యజిత్ రే గారు అందుకున్న పురస్కారాలు, సన్మానాలు ఎన్నో. 32 జాతీయ పురస్కారాలు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, కేన్స్, బెర్లిన్, వెనీస్ లాంటి చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా ఘనత చాటి చెప్పిన మహనీయుడు సత్యజిత్ రే. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత సినిమా పురస్కారంగా చెప్పుకునే ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ దర్శకులు సత్యజిత్ రే గారు. 1992 ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారంతో అంతర్జాతీయంగా గౌరవింపబడ్డారు. వారు మరణించే కేవలం 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని అందుకొని తన జీవితంలో అత్యంత సంతృప్తికర విజయవంతమైన జీవితాన్ని గడిపానని ప్రపంచానికి చాటి చెప్పారు. మరి ఆస్కార్ అందుకున్న మన తెలుగు పాట మనం వినేద్దామా ఇప్పుడు?

ఎంతమంది ఈ పాట వింటూ బీట్ డాన్స్ వేశారు చెప్పండి. RRR చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ ఆలపించిన పాట విన్నారు. సంగీతం MM కీరవాణి, రచన చంద్రబోస్. మరి ఈ పాటతో తెలుగు పాటకి ఆస్కార్ పురస్కారం అందుకొని మన తెలుగు ఘనతను ప్రపంచమంతా చాటుకున్నాం, గర్వంగా నిలిచాం కదా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సత్యజిత్రే గారిని వారి గౌరవార్థం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఒక స్టాంప్ని కూడా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 30 గ్రేటెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచారు సత్యజిత్రే గారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన ఇద్దరు సినీ ప్రముఖుల్లో వీరు ఒకరు. మరి మొదటి ఎవరు పొందారో తెలుసా? చార్లీ చాప్లిన్ గారికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చిందన్నమాట. సత్యజిత్రే గారి సినిమా చూడకపోవడం ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో ఉంటూ సూర్య చంద్రులను చూడకపోవడంతో సమానం అవుతుంది అంటున్నారు ప్రఖ్యాత జపాన్ దర్శకులు అకీరా కురువా. సత్యజిత్రే గారు తన సినిమాలన్నింటినీ బెంగాలీ భాషలోనే నిర్మించారు. అందువల్ల అవి మొత్తం భారత ప్రజల్ని చేరుకోలేకపోయాయి. ఆ బాధ వారికి కూడా ఎప్పుడూ ఉండేది. కానీ ఒక్కే ఒక్క హిందీ సినిమా తీసేందుకు వారిని ప్రోత్సహించారు. అదే షత్రంజ్ కి కిలాడి, అదే వారి ఆఖరి సినిమా కూడా. సాహసమే ఊపిరిగా సాగిపోయిన మహాదర్శకుడు అందరికీ, మనందరికీ ఎందరికో నవతరం దర్శకులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తున్నారు, నిలుస్తూనే ఉంటారు ఎప్పటికీ. భౌతికంగా 1992 ఏప్రిల్ 23న వారు మనల్ని వదిలి వెళ్ళినా భారతీయ సినిమా ఉన్నంత వరకు వారు చిరంజీవులు, అమరులు, చిరస్మరణీయులు. వారి జయంతి సందర్భంగా వారికి ఎన్నో నమస్సులు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీ నిర్వహించారు. తెలంగాణకు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. అన్ని విభాగాల జీఎస్టీతో కలిపి రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన సవరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంస్థ ఆదాయం పెరిగిందని, నియామకాలు చేపడుతూ ఒక ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన యోగా దినోత్సవ కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1,327 ఎకరాల్లో 1,695 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అనే 5F మంత్రాతో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారు. పెట్టుబడిలే లక్ష్యంగా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులను పెంచి భారీగా ఉపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇప్పటికే 3,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇది వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ వేదికగా కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ పంచాయత్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే సర్పంచ్లకు నిజమైన గుర్తింపు

0: లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, పలువురు అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,
1: నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ అనేది వారి రాకతోనే స్పష్టమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు రాబోతున్నటువంటి నేపథ్యమే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవాలంటటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధే కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, రెండు పార్టీలను కూడా చూసి వారికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను
0: 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఆ రెండు పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని అరుణ విమర్శించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ నుండి సుమారు 73,084 మంది విద్యార్థులు హాజరు కానుండగా, హైదరాబాద్లోనే అత్యధికంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరినీ అనుమతించరని, అభ్యర్థులు నిబంధనలు, డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. వైద్య వృత్తిపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని తక్కువ మార్కులు వచ్చినా విదేశాల్లో లేదా స్థానికంగా సీట్లు ఇప్పిస్తామని నమ్మించే ముఠాల బారిన పడవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. సీట్ల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. నీట్ పరీక్షల కోసం జిల్లాలో 2038 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే నీట్ పరీక్షకు ఉదయం 11 నుండి 1:30 వరకు బయోమెట్రిక్ స్క్రీనింగ్, అడ్మిట్ కార్డు వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను అభినందించిన కేటీఆర్ రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ పటిష్ట చర్యల వల్ల ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 4,621 కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ధి కావడం విశేషం. అన్ని విభాగాల జీఎస్టీ కలిపి 7,181 కోట్ల రూపాయలతో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మద్యం, పెట్రోల్, వ్యాట్, వృత్తి పన్నులతో కలిపి మొత్తం ఆదాయం 7,570 కోట్ల రూపాయలకు చేరి 22% వృద్ధిని నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. చిన్న బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: పేదవాడికి ఎక్కడా విద్యకి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశాం.
0: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో రాజన్న సిరిసిల్ల, వెంకటంపల్లి గ్రామ పంచాయతీ 2 విభాగాల్లో ఎన్నికైంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా 96.67 స్కోర్తో A+ గ్రేడ్, సోషల్లీ జస్టిస్ విభాగంలో 82.82 స్కోర్తో A గ్రేడ్ సాధించింది.

0: ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసిన పంచాయతీ అడ్మిషన్మెంట్ ఇండెక్స్ లో మా ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాంపల్లి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి రెండు విడుదలైన ఇక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
0: గ్రామ పంచాయతీ కార్యదర్శి బండారి మనీష మాట్లాడుతూ,
2: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామ పంచాయతీ రెండు విభాగాల్లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా 96.67 స్కోర్ తో ఏ ప్లస్ గ్రేడ్, సోషల్లీ జస్టిస్ విభాగంలో 88.82 స్కోర్ తో ఏ గ్రేడ్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది.
0: డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన 2K రన్ను జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక మానసిక అనర్థాలపై యువతకు అవగాహన కల్పించిన ఆయన, విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్గా మారి సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సరఫరా లోపాలను సరిదిద్దేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించాలని, ట్రాన్స్ఫార్మర్లపై భారం పడకుండా సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉస్మానియా ఆసుపత్రి మార్చురీని సందర్శించిన ఆయన మృతుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ప్రమాద బాధితులకు పార్టీ పరంగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదానికి గురైన వాహనాలను ప్రత్యేక వేదికలపై హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని స్పెషల్ సీఎస్ వికాస్ రాజుకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402324852 ఈ నంబర్కి నాకు సందేశం పంపించడమే. పంపించి హాయిగా మంచి మంచి పాటలు వింటూ మీ పేరును వింటూ షో టైంని ఎంజాయ్ చేయడమే. మరి షో టైంని మొదలు పెట్టేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధం అనుకుంటున్నాను. మరి కొద్ది క్షణాల్లో షో టైం మీ ముందుకు వచ్చేస్తుంది. ఎప్పట్లాగానే షో టైంలో ఈరోజు కూడా మంచి మంచి ప్రశ్నలు, 1-2 సినిమాకి సంబంధించినవి, ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న, మరియు మనం ఎప్పట్లాగే మనం కనెక్ట్ అవుతూ ఇంటరాక్టివ్గా మాట్లాడుకునే ఒక ప్రశ్న సిద్ధంగా ఉంది. షో టైంలో ముందుగా వస్తున్న ప్రశ్న, అదృష్ట రేఖ అని ఒక సినిమాకి టైటిల్గా అనుకున్నారట, అది ఏ సినిమా? మళ్ళీ చెప్పనా, అదృష్ట రేఖ అని ఒక సినిమాకి పేరుగా టైటిల్గా అనుకున్నారట, అది ఏ చిత్రం? మీకు చిన్న హింట్ కూడా ఇస్తాను, ఇది కృష్ణ గారి సినిమా. మరి ఆ సినిమా ఏదో ఊహించి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:27 అయిపోయింది. చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కొంతమంది కాస్త తడబడినట్టున్నారు. షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్న, అదృష్ట రేఖ అని ఒక సినిమాకి పేరుగా టైటిల్గా అనుకున్నారు, అది ఏ చిత్రం అని అడిగాను. మరి ఏ చిత్రమో తెలుసా? 1971 వచ్చిన మోసగాళ్లకు మోసగాళ్ళు. ఇది మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రం. తోలి కౌబాయ్ చిత్రం, సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ చిత్రం కదా అది. ద ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్లో కూడా అనువదించబడింది ఆ చిత్రం. అయితే ఆ అనువదించబడి ఎన్నో విదేశాల్లో విడుదలైంది, 150 ప్రదర్శించబడింది. అంతేనా, 1972 రష్యాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఒకే ఒక సినిమా మోసగాళ్లకు మోసగాడు. చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ నేను ఇప్పుడు మీ పేర్లు ఎవరైతే నాకు తొందరగా ముందుగా వచ్చాయో వారి పేర్లే చదవబోతున్నాను. పోలిపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల నుండి, చోడవరపు నాగేశ్వర గారు గీతానగర్ హైదరాబాద్ నుండి, కృష్ణకుమారి ఖమ్మం నుండి, దమ్మోజ్ వెంకటాచారి గారు నల్గొండ చిత్రియాల నుండి, అప్పలరాజు పెడన, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనకుర్తి నుండి, నేదు నుండి కళ్యాణాచారి గారు కల్వకుర్తి, నాగనాథ్ గుప్తా గోదావరి గారు నిజామాబాద్ నుండి, సాహితీ సహజ నిజామాబాద్ దస్తగిరి సంధ్య కడప నుండి, మోహన్ సుభద్ర మొండ్రాయి నుండి, రఘురామ్ శ్రీరామ్ మారేడ్పల్లి నుండి, సుజాత రామారావు గారు దర్పిల్ నుండి, అలాగే మనకి ఇంకా చాలా

సరైన సమాధానాలు ఇచ్చాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, అలాగే చింతా శ్రీనివాస్ షాపలి నుండి సరైన సమాధానాలు పంపించారు. వీరు తొందరగా పంపించారు, ఇంకా చాలామంది పంపించారు. తొందరగా పంపించిన వాళ్ళకి, అంతేనా షో టైంలో పాల్గొని మొదటి ప్రశ్నకి సూపర్గా సమాధానం పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఇదిగో షో టైంలో రెండవ ప్రశ్న. వేసవికాలం, వేసవికాలం అంటేనే ముందుగా గుర్తొచ్చేది వేడి సరే, కానీ అందరికీ ఇష్టమైన మామిడి పళ్ళు, తాటి ముంజలు కదా. మరి మామిడి పళ్ళకు సంబంధించి ఈరోజు షో టైంలో రెండవ ప్రశ్న రాబోతుంది. ఏంటంటే, మామిడి పళ్ళు అంటే అందరికీ దాదాపు ఇష్టం, కానీ ప్రపంచంలోనే అత్యంత తీయగా ఉండే మామిడి పండు రకం ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే అత్యంత తీయగా ఉండే మామిడి పండు రకం పేరేంటి మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలు గమనించాలి, మీరు సందేశం పంపించాక అది విడిచిపెట్టేసేయండి, ఒక్కసారే పంపించండి. మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ సమాధానం కిందకు వెళ్ళిపోతుంది, అందుకే చదవడం కష్టమవుతుంది కూడా. ఇది మీరు గమనించగలరు.
1: కమ్మని బుక్క అమ్మడి మొగ్గ కసట,
2: పిక్కని ముద్దు చక్కెర తింటే సపోట,
1: చుక్కల వేళ కిక్కురు మంటే గలట,
2: భూపదరింకా

షోర్ టైం వింటున్నారు. శ్రోతలందరూ సూపర్గా ఆన్సర్ చేసేసారు కదా. ముందుగా అసలు మీరందరూ నేను ఇవ్వలేను కానీ మీ ఇంటి దగ్గర మంచి మంచి తీయనైన మామిడి పళ్ళు తినండి, ఎందుకంటే వేసవికాలం, ఈ కాలంలో పండే పంటని తప్పకుండా తినాలి. నేనేం అడిగాను రెండవ ప్రశ్నగా, ప్రపంచంలోనే అత్యంత తీయగా ఉండే మామిడి పండు రకం ఏది అని అడిగాను. ఇదిగో మా సమాధానం అంటూ వెల్లువల సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే కెరాబో. కెరాబో మామిడిని ఫిలిప్పీన్స్లో పండే ఈ మామిడి అత్యంత తీయనైంది ప్రపంచవ్యాప్తంగా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కూడా సంపాదించుకుంది. ఎందుకంటే 23% చక్కెర ఉంటుందిట దీంట్లోనే. అమ్మో, 23% చక్కెర అంటే మరి ఎంత తీయగా ఉండుంటుందో కదా. నేనైతే ఎప్పుడు తినలేదు. నాకు మన ఇండియాలో పండే అత్యంత తీయనైన మామిడి పండు ఏంటో తెలుసా? ఇంకేంటి, ఇమాం పసంద్, హిమాయత్గా కూడా చెప్తారు. ఇమాం పసంద్ హిమాయత్ మన దేశంలో అత్యంత తీయగా ఉండే మామిడి పండు. మరి సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళు కొంతమంది. హరీష్ కుమార్ బోయిన్పల్లి నుండి, దివాకర్ ముమ్మడి నుండి, సుశీల్ శ్రవంతి చింతల నుండి, హర్షిణి జూబ్లీ హిల్స్ నుండి, గోని రవీందర్ రెడ్డి గారు కరీమాబాద్ వరంగల్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, పోలిపల్లి శ్రీనివాస్ గారు, సేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుండి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి, పునా వెంకటేశం హేమలత గారు నిమ్మాని నుండి, పంతాడు శ్రీనివాస్ గారు మోరిపల్లి నుండి, నరేష్ రోజా మూసాపేట నుండి, శ్రీనివాస్ పద్మావతి కానోజీ కూడా ఇందిరానగర్ నుండి, మూర్తి గారు విల్సన్ గార్డెన్ నుండి, రవి భీమ్గల్ నుండి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ఫాస్టెస్ట్ ఫాస్ట్ తొందరగా వచ్చిన సమాధానం పేర్లు ఇవన్నమాట. మరి షో టైంలో మూడవ ప్రశ్న వచ్చేస్తుంది. సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను శ్రోతలు.

షో టైం అంటే జనరల్ నాలెడ్జ్, తర్వాత సినిమాకి సంబంధించినవి, అలాగే మన గురించి కూడా మనం తెలుసుకునే కొన్ని ఇంపార్టెంట్ నిజమైన ప్రశ్నలు, సరదాగా మాట్లాడుకునే ప్రశ్నలు కూడా ఈ మధ్య మనం అడుగుతున్నాము. దానికి సంబంధించిది, ఇంతకుముందు షో టైంలో మీలో మీకు పాజిటివ్స్ అంటే బాగా నచ్చేది ఏంటి అని అడిగాను కదా, చాలామంది అద్భుతంగా సమాధానాలు చెప్పారు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనలో మనకి పాజిటివ్స్ మన బలం ఏంటో మనకి ఖచ్చితంగా తెలుసు, బలం అయితే అందరం గొప్పగా చెప్పుకుంటాం, కానీ మీ బలహీనత ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి ఏం చెప్తాం? ఏం చెప్తాము? కొంచెం తడబడతాం, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు షో టైంలో కాస్త సరదాగా, బలహీనతలు అంటే ఏవో పెద్ద పెద్ద కష్టమైన బలహీనతలు చెప్పద్దు, కాస్త సరదాగా మీ బలం మీరు చెప్పినప్పుడు మీ బలహీనత ఏంటో మీకు తెలుసు కాబట్టి మీ బలహీనత ఏంటో నాకు సందేశం పంపించండి. 0402324852 అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పెద్దన్నయ్య చిత్రం నుండి కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట విన్నారు. రచన వేటూరి సుందరామూర్తి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. షో టైం వింటున్నారు. మరి నేను ఒక ప్రశ్న అడిగాను, శ్రోతలు ఎంత బాగా స్పందిస్తారో. ముందు స్పందించిన వాళ్ళందరికీ అనేకానేక ధన్యవాదాలు. మీలో ఉన్న నెగిటివ్, అంటే సరదాగా మీలో ఉన్న బలహీనత ఏంటి అని చెప్పమన్నాను. చాలామంది ఇష్టపడరు నా బలహీనత ఏంటో నాకు చెప్పడం ఇష్టం లేదంటారు, కానీ మన శ్రోతలు బంగారు కొండలు. ఎంత బాగా రాశారో అందరివి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా అనిత గజ్వేల్ నుంచి రాస్తున్నారు, కోపం నా బలహీనత అంటున్నారు, అందరినీ గుడ్డిగా నమ్మడం నా బలహీనత అంటున్నారు. చింత శ్రీనివాస్ గారు

చెప్పలి నుండి. రేడియో వినకుండా ఉండలేకపోవడం అంటున్నారు చిట్యాల రామకృష్ణ గారు, శ్రీదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. కరీమాబాద్ వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు, చాలా ధన్యవాదాలండి. బలం బలహీనత గురించి చెప్పుకోవడం కన్నా బలం బలహీనత గురించి చెప్పుకోవడం బాగుంటుంది, అదే నా అభిప్రాయం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. నమస్కారం మేడం గారు, మీకు కూడా నమస్కారం సార్. హర్షిణి మనకి సందేశం పంపించారు ఏంటంటే, అందరినీ నమ్మడం నా బలహీనత అంటున్నారు. వివిధ భారతి నా బలహీనత అంటున్నారు, రవిశంకర్ నిజాంపేట నుండి. వేముల నరసింహరావు గారు మనకు పంపించారు, మా సమస్త కుటుంబం సభ్యులకు ప్రేమించడం అభిమానించడం అదే మా బలహీనత, అలాగే మా ఆత్మీయ నేస్తం ఆకాశవాణిపై మాకు అభిమానమేనండో అంటున్నారు. నమస్కారం అండి మీకు కూడా. కోపాన్ని ఆపుకోలేను, నోరు జారిపోతాను, తర్వాత బాధపడతాను అంటున్నారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ గారు. అవును సార్, కోపమే అన్నిటికీ అనర్థం కదా. ఇంకా నా బలహీనత మా అమ్మ ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు నేను చాలా బాధపడతాను అంటున్నారు. నక్క వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి. అందరూ చెప్పే మాటలు గుడిగా నమ్మడం నా బలహీనత అంటున్నారు అప్పలరాజు గారు పెడన్ నుండి. పడుకోవడం నా బలహీనత అంటున్నారు, ఇది చాలా బాగుంది. సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి పంపించారు. ఎవరైనా కన్నీరు కారిస్తే బాధపడిపోతాను మేడం అంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి. ఎవరైనా ఏదైనా విషయంలో విమర్శిస్తే క్షణకాలంలోనే బాధ, అది నిజమైనా సరే ఆ తర్వాత ఎందుకు గట్టిగా అరిచానా అని ఫీల్ అవుతాను అంటున్నారు జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి. సక్సెస్ఫుల్ ఈజ్ మై బలం, అహో విజయమే నా బలము నా బలహీనత అంటున్నారు రవి భీమ్గల్ నుండి. మొహమాటం ఎవరికైనా ఏ విషయంలోనైనా కాదు అని చెప్పలేను చెప్పలేకపోతున్నాను అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి. అతి మంచితనం అండ్ బిర్యానీ తినడం నా బలహీనత అంటున్నారు ఆడప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి. ఎంత బాధున్నా మీ షోలో పాల్గొంటాము అదే మా బలహీనత అంటున్నారు దమ్మోజ్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు. అద్భుతం అండి, అద్భుతం. ఇంకా చిత్రియాల గ్రామం నుండి పంపించారు, లెక్క పెట్టిందే మళ్ళీ లెక్కించడం నా బలహీనత. అరే భలే ఉంది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు మనకి పంపించారు. ఇంకా చాలా సమాధానాలు వచ్చాయి, వాటన్నిటికి నీకు కూడా చదివే ప్రయత్నం చేస్తాను ఈ పాట తర్వాత.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 50 నిమిషాలు అయిపోతుంది. అప్పుడే మరి షో టైంలో నేను అడిగాను మీ సరదా అయిన బలహీనత ఏంటో నాకు చెప్పండి అంటే, గజ్వేల్ నుండి సేల వెంకటేష్ సుగుణ గారు మనకు సందేశం పంపించారు, చక్కెర పదార్థాలు తినొద్దని చాలా గట్టిగా అనుకుంటానండి, కానీ లడ్డూ చూసిన వెంటనే తినేస్తాను, అదే నా బలహీనత అంటున్నారు. నా బలహీనత ఎవరైనా బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే చూడలేను మేడం, అలాగే వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తానంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. మరి భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ గారు మనకి సందేశం పంపించారు, నేను చెయ్యలేనేమో అనే భయం నాకుంటుందండి, కానీ అలా అనుకోవద్దండి సతీష్ గారు, తప్పకుండా మనం చేయగలుగుతాం అనుకుని ముందుకు వెళ్ళడమే బాగుంటుంది. ఇష్టమైన సంగీతం వినకపోతే నాకు నచ్చదు, అదే నా బలహీనత అంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అలాగే మనకి సందేశం పంపించారు, నా తప్పు లేకుండా ఎవరైనా ఏమైనా అంటే నేను కోపం తెచ్చుకుంటాను, బాధపడతాను అంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుండి. దోమకొండ విజయ్ కుమార్ గారు కోటి హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు, మోసం చేయడం ఎవరైనా మోసం చేస్తే నేను తట్టుకోలేను, వాళ్ళ మీద కోపంగా ఉంటాను, అదే నా బలహీనత అంటున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి మనకి పునా వెంకటేశం హేమలత సందేశం పంపించారు, ఎవరైనా అన్నా ఇట్టే నమ్మేస్తాను, అట్లా నమ్మేసే గుణం నాది, అందుకనే కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాను అంటున్నారు, ఇదే నా బలహీనత అంటున్నారు. ఓకే, ఇంకా మూసాపేట నుండి నరేష్ రోజా మనకు సందేశం పంపించారు, కోపమే నా బలహీనత అంటున్నారు, బలహీనత మనిషికి ఆభరణం అంటున్నారు. హైదరాబాద్ భవరంపేట నుండి సంతోష్ సుప్రియ, ఓకే అవును, కొన్నిసార్లు అది కూడా మనకి ఆభరణమే, ఉన్నంతలో తృప్తిగా ఉండడం నా బలహీనత అంటున్నారు. పంతాడు శ్రీనివాస్ గారు మోరిపల్లెం నుండి, నో చెప్పలేకపోవడం నా బలహీనత, అవునండి చాలా విషయాలు మనం నో చెప్పలేము. బాలకృష్ణ గారు నర్సంపేట వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు, నా బలహీనత మానవత్వం, పృథ్వీ కుమార్ భీమ్గల్ నుండి, అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటానంటున్నారు. అది మొహమ్మద్ జైనుద్దీన్ గారు షో టైంలో ప్రశ్న బాగుందంటూ మనకు సందేశం పంపించారు, చాలా ధన్యవాదాలండి. మరి షో టైంలో ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత సమయం బట్టి ప్రశ్న అడుగుతాను.

0: దొంగమగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల అల్పించిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మనకి గోని రవీందర్రెడ్డి గారు వరంగల్ నుండి సందేశం పంపించారు. ఉక్కపోతుతో సతమతమవుతున్న మమ్మల్ని కాసేపు కాశ్మీర్ పాటతో ఉల్లాసపరిచారు, ధన్యవాదాలు అంటున్నారు. మనకి ఇందాకల బలహీనత గురించి అడిగిన దానికి ఇంకొక రెండు సమాధానాలు వచ్చాయి మనకి. నా బలహీనత అందరినీ ఇటే నమ్మడం అంటున్నారు సతీష్, సుమలత. అలాగే సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోయే వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది అంటున్నారు రఘు, మారేడ్పల్లి నుండి. మరి ఇది ఇవాళ షో టైం. మరి మరొక షో టైంలో మళ్ళీ కలుద్దాం. మరి మీరేం చేయాలి షో టైంలో పాల్గొనాలంటే? రోజు షో టైం ట్యూన్ చేసుకొని వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో ఒక అద్భుతమైన సర్జన్, ఒక ఆర్మీ మేజర్గా ఎలాగ మారారు, వారి ఇన్స్పైరింగ్ స్టోరీ, వారి జీవిత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం మన శక్తిశీల కార్యక్రమంలో 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు.
1: పాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు

23240852, మరొక నంబర్ 23240856. జనరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

マネジェネレンジェネ。ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. స్త్రీ విజయం సాధించిన రంగం అంటూ ఏది ఉండదు, స్పృశించని రంగం కూడా ఉండదనే చెప్పాలి. స్పృశించని అంశం కానీ విజయం సాధించని రంగం కానీ లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అమ్మతనం నుండి అంతరిక్షం వరకు, వైద్యం నుండి యుద్ధం వరకు, అలా తుఫానులాగా నిరంతరం దూసుకుపోతున్న ఎందరో మహిళల విజయగాథల్ని మాట్లాడుకునే సమాహారమే శక్తిశీలి. భారతదేశపు మొట్టమొదటి మహిళ ఆర్మీ సర్జన్గా చరిత్ర సృష్టించిన భారత ఆర్మీ సర్జన్ మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకుందాం ఈనాటి మన కార్యక్రమంలో. ఒక మెడికల్ సర్జన్ భారతీయ సైన్యం మేజర్ ఎలా అయ్యారు, వారి సాహసవంతమైన ప్రయాణం ఎలా సాగిందో ఈనాటి కార్యక్రమంలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశమంత చిత్రం నుండి మధు బాలకృష్ణ ఆలపించిన ఆ సూపర్ మెలడీ విన్నారు కదా. సంగీతం విద్యాసాగర్, రచన అనంత్ శ్రీరామ్. అచ్చంగా ఆ పాటలోలాగే పాయల్ చాబ్రా తల్లిదండ్రులు కూడా మురిసిపోయారట. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ ఒక డాక్టర్ అయి ఉండి, భారతదేశం గర్వించదగ్గ మేజర్గా తన సేవలను అందిస్తోంది, దేశానికే గర్వకారణంగా నిలిచింది. మరి వారి విజయ ప్రయాణం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ కమర్షియల్ తర్వాత.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. హర్యానాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. కాకపోతే కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ అందరూ వైద్యులే. ఎందుకంటే పాయల్ తల్లి, తండ్రి, సోదరుడు అందరూ వైద్య వృత్తిలో వారి సేవలను అందిస్తున్నారు. మరి పాయల్ కూడా వైద్య వృత్తి వైపే మొగ్గు చూపారు. 2021లో సాయుధ దళాల వైద్య సేవలో చేరడానికి ముందుగానే MBBS మరియు MS మాస్టర్ ఇన్ సర్జరీ సర్జన్గా ఎంతో పేరుగాంచారు హర్యానాలో. కానీ ఒక హాస్పిటల్లో చేరారు, వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు. అందరికీ వైద్య వృత్తితో తన సహాయాన్ని అందిస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో వెలితి, నా జీవిత లక్ష్యం ఇది కాదు, నేను చేయాల్సింది ఇది కాదు, వేరే ఉందని పాయల్కి బాగా అనిపించేదట. మరి ఇంతకీ పాయలే

వారి మనసులో రగిలిన ప్రశ్న ఇది. నేను ఈ సైనికులకి వైద్యం చేయగలుగుతున్నప్పుడు వారిలో వారితో పాటు ఒక్కరిగా ఎందుకు నిలబడలేను, దేశానికి రక్షణగా ఎందుకు ఉండలేను అనే ఆలోచన వారికి పదే పదే రావడం మొదలుపెట్టింది. ఇక అస్సలు ఆలస్యం చేయలేదు డాక్టర్ పాయల్. 2021 జనవరిలో తన తెల్లకోటును వదిలి ఆలివ్ ఆకుపచ్చ రంగు దుస్తులు అంటే ఆర్మీ యూనిఫామ్ని ధరించి పారా స్పెషల్ ఫోర్సెస్లోకి వెళ్ళడానికి ట్రైనింగ్లో జాయిన్ అయిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

అంతఃపురం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాప్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే 2020 సంవత్సరంలో తన ఎంఎస్ పూర్తి చేసుకున్నాక కల్పనా చావ్లా ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ రెసిడెంట్గా చేరిపోయారు డాక్టర్ పాయల్. సర్జరీలు చేస్తున్నారు, పేషెంట్స్ని చూస్తున్నారు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. హిమాలయాల్లో ఎముకలు గడ్డకట్టే చలిలో, అలాంటి చలిలో యుద్ధంలో అలసిపోయిన సైనికులకి ఆమె చికిత్స చేస్తుండగా

సమ్మోహనం చిత్రం నుండి సమ్మోహనమైన పాట విన్నారు కదా. పాడింది హరిచరణ్, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం వివేక్ సాగర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:34 దాటి 41 సెకండ్లు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి పారా స్పెషల్ ఫోర్సెస్కి వెళ్ళాలని ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. ట్రైనింగ్ అంటే మామూలు ట్రైనింగ్ కాదు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో కష్టాలు. అతిపెద్ద సవాలు ఆ శిక్షణే. ఎందుకంటే ఆర్మీ ఆసుపత్రిలో తను శస్త్రచికిత్స చేసుకుంటూ, వైద్యం చేసుకుంటూ నిర్వహిస్తూనే ప్రొబేషన్లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క మెడికల్ సర్వీస్ చేస్తూనే ఇంకొక పక్క ఆర్మీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట. అలా ఆగ్రాలో పారా ట్రూప్స్ శిక్షణా పాఠశాలలో పాయల్ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమయ్యేది వారి ట్రైనింగ్. సర్జన్గా తన విధులు నిర్వహిస్తూనే 65 కిలోల ప్యాక్లతో 40 కిలోమీటర్లు కఠినమైన పరుగులను, నిద్రలేని కసరత్తులను, నిద్రలేని రాత్రులను ఎదుర్కొంటూనే అలు పెరగని ఓర్పుతో ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొని పట్టుదలతో తన బృందంలో ఏకైక మహిళగా నిలిచారు ఈ శక్తిశీలి డాక్టర్ పాయల్. ఒక్కసారి ఆలోచించండి, హాస్పిటల్లో ఏసీ ఆపరేషన్ థియేటర్స్లో ఉంటూ సర్జన్గా పనిచేస్తూ అంతటి శారీరక శ్రమ తట్టుకొని నిలబడి ట్రైనింగ్ని పూర్తి చేయడం ఎంత పెద్ద సవాల్ కదా. మరి అందుకనే భారతదేశం గర్వించదగ్గ ఒక డాక్టర్ మేజర్గా అయ్యారు. అందరూ సాహో అంటున్నారు పాయల్ని చూసి.

0: నిన్నే పెళ్లాడత చిత్రం నుండి హరిహరన్ చిత్రాలపించిన ఆ పాట విన్నారు. సంగీతం సందీప్ చోత, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ట్రైనింగ్లో ఉన్నన్నాళ్ళు చేతికి బొబ్బలు కట్టేశారట. మరి సర్జన్గా పనిచేస్తున్నప్పుడు గ్లౌస్ వేసుకోవాలి ఆపరేషన్ థియేటర్స్లో కదా, చాలా కష్టపడేవారట. ఎంత బొబ్బలు కట్టి బొబ్బల్లోంచి రక్తం వచ్చేదిట, చాలా కష్టపడేవారట. అయినా సరే అకుంఠిత దీక్ష పట్టుదలకి మారుపేరుగా నిలిచారు డాక్టర్ పాయల్. శస్త్రచికిత్సలోని శిక్షణ పొందిన ఆమె చేతులు ఈ కఠినమైన బొబ్బలు కట్టడం కూడా ఓర్చుకున్నాయి. ఎందుకో తెలుసా? ఆర్మీలో మేజర్గా స్థానం సంపాదించడానికి. ఆర్మీ ఆసుపత్రిలో ఒక పక్క సర్జరీస్ చేస్తూనే తన శస్త్రచికిత్స విధులను నిర్వహిస్తూనే తన ప్రొబేషన్ని పూర్తి చేసుకున్నారు. 2023 సెప్టెంబర్ తన కలలు కన్న రోజు వచ్చినే వచ్చేసింది. డాక్టర్ పాయల్ చాబ్రా ప్రతిష్టాత్మకమైన మరూన్ బెరెట్ను అందుకున్నారు. భారతదేశ సైన్య చరిత్రలో ప్రతిష్టాత్మకమైన పారా స్పెషల్ ఫోర్సెస్లో చేరిన తొలి మహిళా సర్జన్గా ఆమె నిలిచారు, భారతదేశం అంతటినీ ఆశ్చర్యపరిచారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఇచ్చిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:49 దాటి 20 సెకండ్లు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం వారు చాబ్రా లడక్లో ప్రమాదకరమైన సరిహద్దు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. ఒక చేతిలో శస్త్రచికిత్స కత్తి, మరో చేతిలో ఆయుధంతో ఎల్లవేళలా దేశానికి రక్షణగా సిద్ధంగా ఉంటారు ఈ ధీశాలి. మేఘాల నుండి పారాషూట్ ద్వారా శత్రు భూభాగంలోకి వెళ్ళి ప్రాణరక్షణ అందిస్తూ శస్త్రచికిత్స చేయగల ధీర వనితగా డాక్టర్ పాయల్ చాబ్రా ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఈ స్త్రీమూర్తికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది దేశం మొత్తం.

గులాబీ చిత్రం నుండి మనోగాయత్రి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శశిప్రీతం, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఒక వైద్యురాలిగా, ఒక యోధురాలిగా, ఆపలేని ఒక శక్తిగా, ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు మేజర్ డాక్టర్ పాయల్ ఛాబ్రా. వారి సాహసానికి, సహనానికి, దేశభక్తికి సెల్యూట్ చేస్తోంది నారీశక్తి అంతా. ఆడపిల్లలు ఇది చేస్తాం అంటే వెనక్కి లాక్కుండా ఎగిరే శక్తినిచ్చి చేయగల అండదండ కాస్తంత విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరిగేలా మనం ప్రవర్తిస్తే చాలు, విజయవంతంగా దూసుకుపోతారు అమ్మాయిలు, మహిళలు. దానికి తార్కాణమే డాక్టర్ పాయల్ ఛాబ్రా. ఇది ఈనాటి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడి చమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాష్టంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్లను నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో నాగరాజు కథ బుడిగే జంగమ కథ వినిపిస్తారు శ్రీ తూరుపాటి మల్లయ్య బృందం.

శివకలికి మహారాజు రాజుభార్య జంబో నాగమ్మ ధనమున్నది భాగ్యం ఉన్నది ముచ్చాలు వివరాలు ఉన్నాయి కేంపులు కూడా ఉన్నాయి గాని మండలమనగా 40 ఆమడార మండలం 20 ఆమడార 60 ఆమడ రాజ్యానికి నా అధిపతి వేరుతున్నాను. నా గర్భవాసములో సంతానం లేక కొన్ని యాత్రలు తిరిగి కుమ్మ సేవలు చేసి తిరిగిన గాని ఎక్కడ నా సంతానం తెరకలేదు. వెంకటేశ్వరా గుడి ఇక్కడ వెంకటేశ్వర గుడి ఉన్నది. ఆ గుడి కడ నేను తపస్సు బట్టి అయ్యా మాకు ధనం ఉన్నది భాగ్యములు ముచ్చాలు రత్నావతి కేపులు కూడా మాకు వస్తున్నాయి గాని మా గర్భవాసంలో సంతానం లేక తూర్పు నుంచి చుట్టాలు వస్తారు బాంధవులు వస్తారు ఎవరు వచ్చిన గాని కొడుకులు ధనం అడగరు భాగ్యం అడగరు గాని కొడుకులు ఎంతమందిని అడిగితే పుట్టని కొడుకు

పుట్టని కొడుకుల పేరు, పుట్టని బిడ్డల పేరు ఎట్లా చెప్పదు? నీ ధనం ఉన్నది ఏమి చేయా, భాగ్యం ఉండి ఏమి చేయను అని చెప్పని ఆ దేవుడుగా అక్కడ చూసి మేము అక్కడ పూజలు చేసేవారు. ఆ పరా ఇష్ణు ఈశ్వర బిమ్రము ముగ్గురు కైమూర్తులు శంకరుడు పార్వతి వచ్చి మీ సత్యము నిన్ను మెచ్చిన అని పడవ

0: పన్నెండేళ్ల బాలయినది, ఆ పన్నెండేళ్ల బాల అయినప్పుడు కుమార్తె ఇవ్వమంటున్నారు.
1: అయ్యో దేవా,

0: ఆయన గోగుల కాడికి వెళ్ళిపోతాను, సెలవివ్వండి.
1: ఆహా కుమార్తె, 12 ఏళ్ళ ప్రబుద్ధి అయ్యి నువ్వు ఇప్పుడు 7 దొడ్ల యవనాల మంద 12 తోట పసల మంద కొట్టుకుని తెరాట మార్గం పోయి గోగుల పేపుకొని వస్తున్నా చెప్పు
0: అంటున్నావా? అవును నాయన.

0: అమ్మా బిడ్డ మనము కులమేమో ఒక కమ్మ వాళ్ళము, దొడ్డి దాటని దురవాయి కులము, కడప దాటని కమ్మ కులము, తల మీద కొంగు వేయరాదు, ప్రవాడి ముఖం చూడరాదు బిడ్డ. వద్దు బిడ్డ.
1: లేదు నాయన, సరే గోవుల కాడికి సెలవిస్తున్నాయి సరే, సరే లేకపోతే అన్నలీలకు ఉగ్గ పెట్టి చనిపోతాను అని మాట్లాడవరికల్లా. నేను వెళ్ళిపోతా బాబు, తెలివివ్వండి.
0: ఎన్ని విధాలు చెప్పినా నా బిడ్డ వింటలేదు, ఎన్ని విధాలు చెప్పినా నా బిడ్డ వింటలేదు. కానీ బిడ్డ ఎప్పుడైతే నువ్వు వెళ్ళొచ్చున్నావో

0: ఎండుకొండల గోవులు మేపి, పగటికొండల పసలు మేపి, రత్తకొండ రావులేశ్వరులు నీళ్లు దాపి, మద్ది చెట్టు కింద మంద ఆపి, ఒద్ది చెట్టుకు వరియాను. ఉత్తకు ఉండి ఏమి చేయాలి? ఈ ముఖ్యాల జాలి సూది చేత పట్టుకొని రవిక పోతలేనా? రవిక పోతలు పోసుకుంటా ఈ సొట్టు కూర్చున్నాను.
1: ఆ కూర్చున్నవదన్న అప్పుడు అక్క నుంచి ఉసుక నారాయణ పురిపట్నము రాజు నాగరాజు.

అనగా అక్కడ ఉన్న సమయం అందున ఎవరో అమసలు పూసినట్టు కోవిలాలు వెలికినట్టు కిన్నెర్లు మీటినట్టు పాటలు పాడతామంటే పుట్టల్లో ఉంటే కోడలాగా నడు వెళ్ళి పడగలిప్పి ఆడలాడుతామన్నాయి. ఎంత బుద్ధిగా పాఠాలు ఉన్నాయి. ఈ గోగుల మధ్య లేకున్నా మానే ఈ పోసే రవికి పోతలు బంధు చేసి ఇంద్రుడా దేవేంద్రుడా భగమతుడా ఎవరు కావచ్చు ఇటు పాటలు కళ్ళ

0: దేవ పుష్పాంగన కింద పడి పోగానే నాగరాజు ఏం చేసిండంటే గుంటు విచ్చాను గుండు దారిండు కింద తిరిగి ఏమమ్మాయి అని మూడు సార్లు మందలు ఇచ్చిండు. అమ్మాయికి మృత్యు పొందింది, అక్కడ మాట్లాడలేకపోయింది. ఏమి, నేను పాటలు పాడేటప్పుడు ఈ గుంటి కింద ఉన్న పామతేలో వచ్చింది, అమ్మాయిని కాటి ఇచ్చింది, చనిపోయింది.
1: చనిపోయింది
0: దీని బాంధుమిత్రులు వెనక మరొస్తారు.
1: వెనక
0: కురవాడ ఇక్కడ అమ్మాయిని చంపి ఇక్కడ నిలబడ్డవాణి.

0: కొంత దూరం బయలుదేరి అక్కడ నిలబడ్డాడు.
1: మూడు గంటల మృతి తెలుపుకొని నాలుగో నాలుగో గంటకు మృతి తెలుపుకొని దేవుపు స్వాంగన గుంటి చుట్టూరా తను అబ్బా ఇక్కడ ఉన్న కుర్రవాడు పాటలు పాడినే చిన్నవాడు ఎక్కడ వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళారా అడిమిడి దూసేవారికల్లా గుంటి కింద ఏమున్నాయి పిలవాలి అడుగులున్నాయి అడుగు దాడనారామ

0: రాజా ఎక్కడా? నీ పట్టం ఎక్కడా? మీరెవరు?
1: నీ పేరే చెప్పరాదా?
0: అవునా,
1: నీ పేరే చెప్పు మొట్టమాలు.
0: మా నగరమనంగా దక్షిణాది మక్షాయిరి పట్టము, మా తండ్రి శివకలికి మహారాజు, మా తల్లి జంబో నాగమ్మ, శ్రీ వెంకటేశ్వర వరమ చేత పుట్టిన నా పేరు దేవ పుష్పాంగన. నా పేరు దేవ పుష్పాంగన. నీ పేరు చెప్పు.
1: నా పేరు అంటున్నావా? ఉస్కనారాయణగిరి పట్నం మాది. మా తండ్రి చంద్రచేల మహారాజు, మా తల్లి జమ్మో నాగమ్మ, ఒక తల్లి లీలావతి. నాగవరణ పుట్టిన నా పేరు నాగరాజు. పసలమా పెట్టడానికి ఎండుకొండ రాఘవుల శరీరానికి వచ్చినాను.
0: ఇక్కడికి ఏం పనికి వచ్చావు?
1: పసల మేపుకొని పోయటానికి వచ్చినాను కదా.
0: పసల మేపుకొని పోతే ఎందుకు వచ్చావు?
1: అవును అవును
0: రాజా, నన్ను అడగవా? మరి
1: నువ్వు ఎందుకు వచ్చావు? నాకు నాతోటి పనియాలా నీకు?
0: రాజా, నేను సుధా గోగులు మేపుకుంటుందికే వచ్చాను గాని.
1: అవును
0: రాజా, ఒక చిన్న మాట అడుగుతా, కోపమా?
2: ఏ మాట అడుగుతున్నావు?
0: ఏ మాటనా?
2: అవును,
0: ఇక్కడికి వచ్చిన చాలా సంతోషమే కాని నీకు ఇవామైందా?
1: నీకైందా?
0: నాకు కాలేదు.
1: నాకు కూడా కాలేదు.

0: ನನ್ನ ಗುಡಿಯ ಲಗ್ನ ಮಾಡಾರಾದು
1: ನನ್ನ ಗುಡಿಯ ಲಗ್ನ ಮಾಡಾರಾದು
2: పెళ్లి ఆడంటున్న బాబామ నేను ఏమిటోళ్ళన్నావు?
0: మేము కులమ కులానికి అమ్మవాళ్ళము. కులానికి అమ్మవాళ్ళం అమ్మవాళ్ళ
2: మేము కులాన ఎల్బ వాళ్ళము. నీకు నాకు మరి

0: నీకు నాకు జోడు లేదు, వీడు లేదు, అయినా మీరు కమ్మ వాళ్ళు, మీ ఎల్మ వాళ్ళం. ఇవ్వమన్న పొత్తు లేదు, కంచమన్న పొత్తు లేదు, వద్దు బామా,
1: వెళ్ళిపో,
0: నన్ను గోరా నీకు.

0: నీకు న్యాయం కాదు, నీకు తగదు పో.
1: రాజా ఎనిమిదములైన నీకు దారులు ఇవ్వను, తొబలివ్వను. రాజా ఏమంటివి, ఏమంటివి దాకా?
0: లేదు, మీరు కమ్మవాళ్ళు, మీ ఎలుమలం.
1: రాజా కృపై జాతువులు ఈ

0: ఒక్కటే
1: ఒక్కటే
0: ఆడి కులము మగ కులము.
1: అవును,
0: రెండు కులాల కన్నా ఎక్కువ కుల భేదము ఏమి లేదు. రాజా నిన్ను కొడితే రక్తమే లేదు, నన్ను కొడితే పాలయ్యి. రాజా కృప జాతులు.

0: రక్తం లేదని నన్ను కొడితే పాలల్లే, ఇద్దరిని కలిసి కొట్టితే రక్తం వెళ్తుంది. జాతినిధులు ఎంతకు, జన్మమంతా ఒకటే, ఆడికులము మగకులము. రాజా నిన్ను కూడి లగ్నమాడదామని వచ్చిన పాటలిని నన్ను లగ్నమాడు అనంతరం లోపల.
1: చూస్తువా, ముప్పై జాతులు కుల భేదాలు వేరు గాని శేష పూజలను ఒకటే, అడవి తట్టె వేరు ఉంటుంది, పైలపూర్తి ఒక్కటేను, అసలు వన్యాలు పది వన్యాలు వేరు, పాలనేయంతో ఒక్కటేదంటుంది. ఇది మనిషా? మనిషి కాదు ఇది.

0: పక్క లేచి ప్రాణం తీస్తుంది. నన్ను గౌరవం కాదు గాని ఇది మనిషి కాదు దెయ్యమే ఉన్నట్టుంది. చెప్పరాని ఇది ఇక సత్యం
1: చెప్పేదా?
0: చెప్పరాని ఇది ఇక సత్యం చెప్పేదాను.
2: రాజా ఏమి సత్యం చెప్తావు?
0: బామా నువ్వు సత్యం వరాన బుట్టే వరక మార్తువేనా?
2: మారుతురాలే
0: నువ్వు సత్యాంతురువేనా?
2: సత్యాంతురాలే
0: నువ్వు సత్యాంతురాలే అయినట్టయితే బామా ఒక మాట ఇక్కడోగా నేను సత్యము చెప్పేదానా? ఏమి ఇక్కడ సత్యం చెప్తా చేస్తావా? అవును ఇక్కడ సర్వే చేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది?
2: సర్వే చేసి 13 ఏళ్ళు. నేను బుట్టి 12 ఏళ్ళు
0: నుంచి ఎన్నడన్న వాన కొట్టి చెరువు కింద ప్రజలోకం బతికినాదా?
2: ఒక్కనాడన్న వాన కొట్టలేదు, చెరువు నిండలేదు, పంటలు పండలేదు, ప్రజలు ఎవరు బతకలేదు.
0: బతకలేదా? బతకపోయినట్టయితే తెలి దేవ పుష్పంగా ఇక్కడ సత్యం చెప్తున్నాను. ఏం సత్యం అంటే ఉత్తరాది కురుమాల దక్షిణాది మెరుపు మెర్చి నడిసెల్లో నిర్చి కురువాలే ఏంటిది వాన

0: నడిసర్లో నిలిచి కూర్చి 33 తూములు 62 మత్తళ్ళు అలిగెళ్ళినట్టయితే పెళ్లి మాట తరువాత చూస్తాను.
1: నాదా ప్రాణేశ్వర
0: ఊరి విందో చినుకోద్దు, ఆనంద శేని విందో చినుకోద్దు, నడిసర్లో నిలిచి కూర్వాలి. 33 తూములు 62 మత్తళ్ళు దాటి అలిగెళ్ళినట్టయితే పెళ్లి మాట తర్వాత చూస్తాను.

0: ఎటువంటి సత్యము చెప్తున్నావు అని చెప్పానంటే, చెర్లను ఇక్కడ చెర్ల 62 మత్తలు 76 తీగ పాటిన అని చెప్పని అన్నావు. కానీ నువ్వు అక్కడ నువ్వు చేసిన సత్యము నీ మెచ్చలేదు, నీ
1: మెచ్చలేదు.
0: చెప్పు,
1: ఇప్పుడు నువ్వు చేసిన సత్యము నీ మెచ్చలేదు.
0: ఇంకేమి సత్యం?
1: ఇంకొక సత్యం చెప్పినట్టయితే, నువ్వు ఆ సత్యం చేసినట్టయితే నేను కూడా పెళ్లి ఆడుతాను.
0: రాజా వరాలు ఉంచు వరకు మాత్రాలనే సత్యాంధ్రాలనే ఏం చెప్పవచ్చు?
1: నీ వల్ల సత్యం ఉన్నట్టయితేను బామ దేవో పుష్పాంగన అడిగిలేని ముంత చేయాలి. నడిసెర్లో పోయి నడిసెర్లో మునిగి నీ అడిగిలేని ముంత చేసి 7 ముంతల నీళ్లు నీ పైకి కొంగులో కట్టుకొని కట్ట మీదకి వచ్చి లెక్క చెప్పకుండా తక్కువ కాకుండా నాకు లెక్క చూపి పెట్టినట్టయితే నిన్ను నేను పెళ్లి ఆడేదానా.
0: అటువంటి 33 తువ్వులు 62 బత్తళ్ళు ధనాధన అంటే పుష్పార్తున్నాయి.
1: అవును,
0: ఈయన కుమ్మర పురుగు అయినట్టు పోవాలి. 4 పురుగుల నీళ్లు ఊపి నడిసెల్లో మునిగి నా చేతులు నా కంతుముద్ద తోటి పైట చెరుకులో కట్టుకొని లెక్క చెప్పకుండా కట్ట మీద కొలత చూపెడితే లగ్నమన్న మాట తర్వాత చూస్తా అమ్మ అత్తగానే.

ಇಟ್ಟು ರಾಜು ಲಗ್ನ ಮಾಡಬೋಳಯ್ಯ. దేవ పుష్పాంగణం చేతులున్న కంచు ముంతతోటి ఏడు ముంతల జలములు గొలుచుకున్నది. అక్కడో తలపైన పెట్టుకున్న వారికి కొద్దిగా ఆలస్యమైంది. పిల్లవాడు నాగర్

అలన్నాడు సా గుత్తదారి భార్యను కట్ట మీద పాత్ర పెట్టిండంట. అప్పుడు ఆమె మాత్రము చనిపోయి దయ్యము గట్టిగా దయ్యమైంది. కుమ్మరి పురుగు ఏ విధంగా ఉరుకుతున్నదో ఆ విధంగా ఉరికి ఆ నడిచెల్లో మునిగి ఆ ఏడు కంచు ముంతలతోటి నీళ్లు ముంచుకొని కట్ట విందుకు వస్తున్నాడు గట్టిగాను.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా సర్కార్ వారి పాట. ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో నాగరాజు కథ, బుడిగే జంగం కథ విన్నారు. వినిపించిన వారు శ్రీ తురుపాటి మల్లయ్య బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎన్ బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా 2వ ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:32:30. శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీకితల కార్యక్రమం వింటారు. ముందుగా 100% లవ్ ఈ చిత్రం కోసం టిప్పు పాడిన చంద్రబోస్ గీతాన్ని విందాం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: చిత్రసీమలో ఇప్పుడు పరుగు. ఈ చిత్రం కోసం హేమచంద్ర పడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు బృందావనం. ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్ పడిన పాట, సాహిత్యం రామజోగేయ శాస్త్రి, సంగీతం అందించిన వారు తమన్.

0: చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి గల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి గలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
1: హ్యాపీ ఈ చిత్రం కోసం ఎస్పీ చరణ్ పడిన కులశేఖర్ గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం విన్నారు. తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:00. దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి కార్మికుల సమస్యలను శతశాతం పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల వంటి పలు హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం రేపు రాష్ట్రంలో నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన సవరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంస్థ ఆదాయం పెరిగిందని, నియామకాలు చేపడుతూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. 1327 ఎకరాల్లో 1695 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన యోగా దినోత్సవ కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అనే 5F మంత్రంతో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని పేర్కొన్నారు. ఇది వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు. అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటల్లో జరిగిన ఆందోళ్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలను విస్తరించి జిల్లా స్థాయిలోనే 90% చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆందోల్ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ది చేస్తామని, 200 కోట్ల రూపాయలతో సింగూర్ లైన్ పనులు, పర్యాటక అభివృద్ది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డి అండ్ పీఆర్ వేదికగా కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ పంచాయత్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే సర్పంచ్లకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన సమావేశంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు.
3: మీ ప్రభుత్వం కోరుతాను, అది వెంటనే ఆ పని ముందు చేయాలి. కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి ప్రభుత్వము. ఆర్టీసీ యొక్క ఇబ్బందిని మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి.
2: ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనే నెరవేరుస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ధర్మపురిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు సంబంధించిన పథకాలలో భాగంగా రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ ద్వారా కోట్ల రూపాయలు అందజేసినట్లు వివరించారు.
4: వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా, వడ్ల కొనుగోలు సంబంధించిన ఎక్కువ ప్యాడీ రావడం జరిగింది. ఏ రైతు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా ప్రణాళిక ముందుకెళ్తాన్న విషయాన్ని కూడా రైతులకు మనవి చేసుకుంటూ, మొక్కజొన్న సెంటర్లు కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని మనవి చేసుకుంటూ.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి.

0: హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై స్పందిస్తూ లారీల కొరత లేకుండా వెంటనే పంట తరలింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట తీసుకువచ్చిన వెంటనే తూకం వేయాలని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా జరగాలని సూచించారు. ఈ కేంద్రంతో రవాణా ఖర్చులు తగ్గి దళారుల జోక్యం లేకుండా రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట మోసపూరిత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం నెలకొందని, ఆర్థికంగా ఉన్నవారికే ఇళ్లు ఇస్తున్నారని వివేకానంద ఆరోపించారు. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. మన రాష్ట్రం నుండి సుమారు 73,084 మంది విద్యార్థులు హాజరు కానుండగా, హైదరాబాద్లోనే అత్యధికంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరినీ అనుమతించరని, అభ్యర్థులు నిబంధనలు, డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా కమిటీలు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్ వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పరీక్షా ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రేపు జరిగే నీట్ పరీక్ష సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 93, 92, 91, 97, 43 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. రేపు జరగనున్న తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు రాష్ట వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 16 సెంటర్లలో 3,934 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వి వెంకటేశ్వర్లు తెలిపారు. గిరిజన మహిళలకు ఆర్థిక బలం, పట్టణ ప్రజలకు నాణ్యమైన అటవీ సేంద్రియ ఉత్పత్తులు అందించే వేదికగా భద్రగిరి మార్ట్ నిలుస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈరోజు మార్ట్ను సందర్శించి అటవీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్నిచ్చే ఉద్దేశంతో ఈ మార్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రతి వారం ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంలో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ, విద్యకు సంబంధించిన అంశంలో కానీ, వ్యవసాయానికి సంబంధించిన నెక్స్ట్ వీక్ లో చేసే కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లో కొత్త ప్రాంతాల్లో ప్రజలను, రైతులను, మహిళలను చేతులు ఈ 99 రోజుల ప్రణాళికను ఆయా గ్రామాల్లోకి వెళ్లి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.
0: రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం మెదక్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని ఆ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ప్రసార విశేషాలు ఈరోజు, రేపు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార

విశేషాలు వింటారో. ముందుగా ఈ పూట 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో జి ప్రతాప్ మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, నడికుడ మండల కేంద్ర రైతుల పశుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం వరి సాగులో అనుభవాలు మర్రిపల్లి గూడెం గ్రామ రైతులు ఇనుగాల రఘుపతి మరియు భిక్షపతి గారులతో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పిఎల్లయ్య. 7:45 చిత్రసీమ. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇక రేపటి ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు తెలుసుకోవచ్చు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, ఇక 7:10 ఉదయ తరంగిణి, 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే స్నేహితుల కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లలు సమర్పించే కదంబ కార్యక్రమం, 10:12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక 3:00 నాటిక ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి, 4:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ తెలుగు సంగీతల కార్యక్రమం, 6:00 దేశభక్తి గీతం, 6:05 ప్రాంతీయ వార్తలు క్షమించాలి, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు రేపు ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25, సమాచార దర్శనంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం, ఎక్స్ షోరూమ్ ధరపై

0: 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీ కల కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: कानूनी सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
5: మీరు ఇంతవరకు సమాచార దర్శినిలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30 జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో జి ప్రతాప్ మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు.
6: ఆకులో సున్నంబు బోసి అంతురాల మేడ కట్టి ఊరుగొండలో నాగలి దున్నుతున్న తన ముద్దుల మేనత్త కొడుకు నాగయ్య కోసం ఎదురుచూస్తూ మేడలో ఎవ్వరూ లేరయ్యా అంటూ తన బావను పిలుస్తుంది మరదలు పిల్ల.
7: ఆకులో సున్నంబు

0: ఎలుకలు గొట్టే బండ మీద ఎండ్రికాయ సమర్థలాడింది. కప్పతల్లి కనుక్కొని కాకమ్మ కబురు పంపితే ఉడతమ్మ ఊరంతా చెప్పి పండగ చేసి తాబేలుతో తాళి కట్టించిందట. ఈ తంతు ఏంటో చూద్దాం.
1: ఎలుకలు

మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి.

ముత్యాల పందిరేసి చీరసారెలు పెట్టి తన ముద్దులు చెల్లెలని ముగ్గురన్నయ్యలు సాగనంపుతుంటే దుఃఖపడుతున్న తన చెల్లెని ఓదార్చుతూ బావచేతిలో పెడుతున్న సందర్భంలో అత్తగారింట్లో ఏ విధంగా ఉండాలి అని చెల్లెకి చెప్తున్న అన్నయ్య చెల్లెలి మధ్య సాగే సంభాషణే ఈ పల్లెగీతం.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల దిరిగే వసుదేవుని కోసం చూస్తున్న వయ్యారి భామ మనసేంటో చూద్దాం.

0: అమ్మలక్కలంతా కలిసి కాముడాడబోతే సంగడి కోళ్ళ సన్నపు నులక మంచం మీద పడుకొని ఉన్న బామను బర్రెతలుగుతో బాదినా విసనకర్రతో కొట్టినా లేచి పిడికెడు గింజలు కూడా దానం చెయ్యలేదట.
1: సంగాడి మంచంబు కోల్ సన్నపు నులక కోల్,
2: సంగాడి మంచంబు కోల్ సన్నపు నులక కోల్,
1: సంగాడి మంచం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఉసిరి చెట్టుకు దసిరి ఉయ్యాల కట్టి గొరడి ముండ్లపై కూర్చున్న కృష్ణుణ్ణి చూస్తూ ఊగడానికి మనసాయనంటూ మనసుపడ్డ చిన్నదాని మాటేంటో చూద్దాం.

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జీ ప్రతాప్ మరియు బృందం అందించే జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
3: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC 2026 సంవత్సరానికి గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జాతీయ స్థాయి పరీక్ష ఆధారంగా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీని చేపడతారు. ఇందులో భాగంగా 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ 2026 ఆధారంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి హిందీ లేదా ఇంగ్లీష్లో

0: స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటుంది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 16, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో 175, అకౌంట్స్ విభాగంలో 25, ఎమ్యూనిటీస్ విభాగంలో 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెక్రటరీ 8 ఖాళీలను, క్వాలిటీ అజ్యూరెన్స్ విభాగంలో 30, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో 2 అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 250 ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ లేదా బీఈ లేదా సిఏ లేదా సిఎంఏ లేదా ఎంఏ లేదా ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు April 1, 2026 నాటికి 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా గల వివిధ జోన్లలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనరల్ విభాగంలో 40 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీలో 10 గ్రేడ్ బి ఆఫీసర్స్ ఖాళీలను, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగంలో 10 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. Phase 1, Phase 2 రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ opportunities.rbi.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 20, 2026. మరొక ఉద్యోగ సమాచారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SPMCIL పరిధిలోని 4 యూనిట్లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో 69 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4 యూనిట్లలో 534 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో NCVT సర్టిఫికెట్ ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి పోస్ట్ని అనుసరించి 18 నుండి 30 సంవత్సరాల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. అభ్యర్థులను ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cnpnasik.spmcil.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 19, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈ రోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ MRI వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల 12వ

0: తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో గల 15 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు రీపోలింగ్ జరిగింది. ఇందులో మగ్రాహట్ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 87% ఓటింగ్ నమోదైంది. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం రీపోలింగ్ కు ఆదేశించింది. గత నెల 29న 2వ దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశి త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం రాజ్యాంగబద్దంగా సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా టీఎంసీ రాజకీయ నైతిక ఉద్దేశాలపై తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయని త్రివేది వ్యాఖ్యానించారు. సూరత్లో ఈరోజు ముగిసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ముగింపు సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాలలో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. దేశాన్ని స్వయం సమృద్ధి గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా స్పష్టం చేశారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को, एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत है.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణ రంగాన్ని తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కనబరుస్తున్న నిరంతర ప్రతిభను మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పరిశోధన, సామర్థ్యాల పెంపులలో ఐఐఎఫ్టీ ఒక ప్రముఖ సంస్థగా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. ఐసీయూ, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. రేడియో సర్జరీ గ్లోబల్ సహకారంతో భారతీయ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గుజరాత్లోని జాతీయ రహదారి 48పై ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF ఆధారిత టోలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ MLFF విధానంలో మానవ జోక్యం కనిష్టంగా ఉంటుంది. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా

0: వెళ్లవచ్చని, ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని సంస్థ తెలిపింది. ఈ వ్యవస్థను అమలు చేసిన మొదటి రోజే సుమారు 41,500 వాహనాలు ఈ టోల్ పాయింట్ గుండా ప్రయాణించాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రముఖ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూన్ జోషికి సినిమా పాటల రచయితగా, అడ్వర్టైజింగ్ రంగ నిపుణుడిగా, సామాజిక స్పృహ కలిగిన కథకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రసూన్ జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాల్లో ప్రసూన్ ఒక అరుదైన సృజనాత్మక శక్తి అని, ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త శక్తిని, స్పష్టమైన లక్ష్యాన్ని, సరికొత్త సృజనాత్మకతను సంతరించుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. కాంకేర్ నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఐఈడీ పేలుడులో 3 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా 1 తీవ్రంగా గాయపడ్డారు. ఛోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మైన్లను తొలగించడం, గాలింపు చర్యల కోసం జిల్లా రిజర్వ్ గార్డు బృందాన్ని మోహరించారు. బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవలి కాలంలో బస్తర్ డివిజన్లో పెద్ద సంఖ్యలో ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రభావిత ప్రాంతాల పౌరులను కేంద్ర ప్రభుత్వం క్షణాల వ్యవధిలోనే స్థానిక భాషలో అప్రమత్తం చేయనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీన్ని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. దీన్ని పరీక్షించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒకేసారి మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన హెచ్చరిక సందేశాలు పంపించారు. ఇది కేవలం పరీక్షా సందేశమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయంతో అమన్ జ్యోత్ కౌర్ దూరమవగా ఆమె స్థానంలో భారతీ పుల్మాలిని ఎంపిక చేశారు. హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలకు ఈ టోర్నమెంట్లో చోటు దక్కలేదు. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపించనున్నారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రాత్రి 7:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలవడంతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ నెల 4 నుంచి 8 వరకు న్యూయార్క్లో జరగనున్న 2వ అంతర్జాతీయ వలసల సమీక్షా ఫోరం ఐఎంఆర్ఎఫ్లో పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ఆయన భారత జాతీయ ప్రకటనను విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కార్యక్రమంలో మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు నడికుడు మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం వరి సాగులో అనుభవాలు మర్రిపల్లి గూడెం గ్రామ రైతులు ఇనగాల రఘుపతి మరియు భిక్షపతి గారులతో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ పిఎల్లయ్య. ముందుగా వినండి మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు నడికుడు మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం.
5: ఈరోజు నడికుడ మండల కేంద్రంలో వివిధ రకాల పంటలు సాగు చేసే రైతు పసుల ఆనందం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనను ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి వివిధ పంటలలో అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆనందం గారు.
6: నమస్కారం అండి.
5: చెప్పండి, ఈ నడికుడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశేషాల గురించి, ముఖ్యంగా ఇక్కడ ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి?
6: నడికుడ గ్రామంలో ఎర్రమట్టి నేలలు, రాగడి నేలలు, సందుకట్టు నేలలు అనే 3 రకాల భూములు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా వరి.
5: అంటే ఇవేనా, ఇంకా ఇతర సంబంధిత ఏమైనా భూములు అందుబాటులో ఉన్నాయా?
6: ఇక్కడనైతే ప్రధానంగా పంటకు సంబంధించిన భూములే అధికంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా వరి, పెరడి, మిర్చి, పోతే పత్తి విత్తనాలు నాటుతాం.
5: అంటే గ్రామం మొత్తంలో ఈ ప్రధానమైనటువంటి పంటలు ఇవేనా, ఇంకా ఇతర కూరగాయలు, ఇతర పంటలు ఏమైనా సాగు చేస్తుంటారా?
6: ఇక్కడ ప్రధానంగా వరి ఉన్న మిర్చి ఎక్కువ పండిస్తారు. కూరగాయలు కూడా రైతులు కాలానుగుణంగా కూరగాయలు కూడా పండిస్తారు. ముందు పత్తి పెట్టి పత్తి తర్వాత మళ్ళీ పెరడేస్తారు. పెసర వేసిన తర్వాత పెసర తీసేసి కూడా మళ్ళీ మిర్చి పంట వేస్తారు. ఇక్కడ 4 రకాల పంటలు తీస్తారు.
5: అంటే కాలానుగుణమైనటువంటి పంటల
6: కాలానుగుణమైన పంటలు తీస్తారు.
5: మరి ఈ పంటలు పండించడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు ఇక్కడ ఏమున్నాయి ఈ గ్రామానికి సంబంధించిన రైతుల కోసం?
6: ఇక్కడి రైతులకు ప్రధానంగా పొలాలకు మాత్రం వాగు జీవనాధారం. ఎక్కువ వాగు నుండి పొలాలు పండిస్తారు. ఇక పత్తికి కానీ మిర్చికి కానీ ప్రధానంగా ఇక్కడ బోర్లు అనేటివి పడవు కాబట్టి బావులే వ్యవసాయదారులకు మాత్రం ప్రత్యేకంగా బావులే జీవనాధారం. ఇక్కడ కరెంటు మోటార్లు పెట్టి పండించడం జరుగుతుంది.
5: అంటే కుంటలు, చెరువులు ఇవన్నీ ఏమీ లేవా మీకు?
6: ఉన్నాయండి.
5: కెనాలు కానీ?
6: నడికుడ చెరువులు 4-6 ఉన్నాయి. 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువుల కింద పొలాలు వేస్తారు, వరి పంట తీస్తారు. కెనాల్ ఉంది. కెనాల్ ద్వారా పత్తులు, మిర్చి, పెరడికి సంబంధించిన రైతులు కొందరికి మాత్రమే కెనాల్ వర్తిస్తుంది. కొంతమందికి మాత్రమే అది అవసరం వస్తుంది. మిగతా వాళ్ళందరూ బావుల ద్వారానే వ్యవసాయం చేస్తారు.
5: అంటే ఈ గ్రామం ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పంటకు ప్రసిద్ధిగా చెందినట్లుగా ఏమైనా ఉందా?
6: ఇక్కడ నడికుడ అంటేనే జిల్లా మొత్తంలో మిర్చి. నడికుడు అంటేనే ప్రధానమైన పంట మిర్చి ఇస్తారు ఇక్కడ రైతులు ఎవరైనా. ఇక్కడి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు ఒక 50 గ్రామాల ప్రజలు మిర్చి వేయడానికే ప్రత్యేకంగా తరలించబడతారు. ఇప్పటికి ఇంకా

0: మిర్చి ఏరుడు అనేది అయిపోయింది, పూర్తి కాలే. ఇన్ని గ్రామాల ప్రజలు వచ్చినా కూడా ఇక్కడ మిర్చి ఏరడం అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మొట్టమొదటి ప్రధానమైన పంట వ్యవసాయదారులు మొత్తం ఆధారపడేది ఏంటంటే మిర్చి. మిర్చి పంట అధికంగా తీస్తారు.
1: అంటే ఈ గ్రామం మిర్చికి ప్రసిద్ధిగాంచింది అన్నమాట.
0: ఇది మిర్చికి ప్రసిద్ధిగాంచిన పంట ఇక్కడ నడి కూడా.
1: ఓకే, మరి వర్షాకాలంలో ఏ రకమైనటువంటి పంటలు వేశారు, అట్లాగే ఇప్పుడు వేసవి కాలానికి సంబంధించినటువంటి పంటలు ఏమి అందుబాటులో ఉన్నాయి?
0: వర్షాకాలంలో చెరువుల వెనకాలనేమో పొలాలు వేసారు,
1: వరి.
0: ఇక ఈ రాగాడి భూములు ఎర్రమట్టి నేలల్లో మాత్రం పత్తులు పెడతారు. ఫస్ట్ పత్తులు పెట్టి పత్తులు తీసే ఒక పంట కాగానే తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెరడేస్తారు. ఇక కొందరు పెసరేసి పెసరు తీసిన తర్వాత మిర్చి కాలానుగుణంగా తోట టైం రాగానే తోటలు పెట్టేస్తారు అందరు. దానికి రెండు పంటలు ఇస్తారు ఏదైనా కూడా.
1: అంటే ఏ నెలలో ఈ తోటలు పెట్టారు?
0: తోటలు మినిమం నవంబర్ డిసెంబర్లో పెడతారండి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇక వాటి పంటలకు సంబంధించిన మందులు కొట్టడం కానీ తోటల పెంపకం కానీ వాటి నారు పోసినప్పటి నుంచి నారును జాగ్రత్తగా కాపాడతారు. నారు కాపాడిన తర్వాత నవంబర్ నెలలో తోటలు పెట్టేస్తారు. తోటల ద్వారా ఎక్కువ పంటలు తీస్తారు నడికూడలో.
1: మరి ఇప్పుడు ప్రస్తుతము ఇది వేసవి కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పంటలు ఏంటి, ఇంకా అందుబాటులో ఉన్నాయా?
0: ఇప్పుడు పత్తులు పెరన్లు పోతే మిర్చి పంటలు అయిపోగానే మళ్ళీ ఎండాకాలం పంటలు కానీ తీయడానికి వాళ్ళు వ్యవసాయదారులు ఎక్కువ కూరగాయల మీద ఆధారపడతారండి. కూరగాయల పంటలు పెడతారు, పుచ్చకాయలు పెడతారు. పుచ్చసేనులు కూరగాయలు, బెండకాయలు, వంకాయలు, గోరుచిక్కుడు కాయలు ఇట్లా ప్రధానమైన పంటలు తీస్తారు. పోతే ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, పోతే కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇలాంటి ఆకుకూరలు పండించి సాగు చేస్తారు.
1: ఓకే, మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారాన్ని సమగ్రంగా వివరించారు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది?
0: మాకు దాదాపుగా 3 ఎకరాలు ఉంటుందండి.
1: 3 ఎకరాల భూమి. ఓకే, ఈ 3 ఎకరాల పంటలలో మీకు ఏ ఏ పంటలు పండించడంలో అనుభవం ఉంది?
0: 3 ఎకరాల అంటే మాకు వరి ప్రధానం, మిర్చి ప్రధానం. ఇక ఎకరం భూమిలో ఉంటే మాత్రం పత్తి పెట్టి పెరడు వేస్తారు అట్లా.
1: ఇవే మీకు వీటిని పండించడంలోనే అనుభవం ఉంది? మీరు ఈ సంవత్సరం మరి అంటే వర్షాకాలంలోనూ ఇప్పుడు వేసవి కాలంలో ఏ ఏ పంటలు వేశారు, ఎలా చేశారు అనేటువంటి విషయాలను వివరించండి.
0: ఫస్ట్ పత్తి పెట్టినాం అండి వర్షాకాలం. పత్తి పెట్టి పత్తి సీజన్ అయిపోగానే పత్తి తీసేసి మళ్ళీ దాంట్లో పెరడేసినాం. పెరడు అయిపోగానే ఇప్పుడు ప్రజెంట్ పెరడు ఇప్పుడే ఇరుస్తుండ్రు. నిన్న మొన్నటిదాకానే పెరన్లు ఇరవడం జరిగింది. కానీ ఇంకా నిన్న లోడ్ పోయింది, ఇంకా కొంత ఇక్కడనే మిగులున్నది. మళ్ళీ తర్వాత మిర్చి కోసం ప్రత్యేకంగా సాగు చేసి భూమిని మాత్రం దాని టైం వచ్చేదాకా ఖాళీగానే ఉంచుతాం. దాని టైం వచ్చిన తర్వాత మిర్చి అప్పుడు మిర్చి టైం రాగానే మిర్చి నాటేస్తాను.
1: అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ మొక్కజొన్న అనేది గత వర్షాకాలంలో వేసినటువంటి పత్తి స్థానంలో వేశారా?
0: పత్తి స్థానంలో ఫస్ట్ పత్తి పెట్టి పత్తి తీసేసి మళ్ళీ తర్వాత మొక్కలు వేస్తున్నాం. మొక్క పంట కూడా ఇప్పుడు చేతికి వచ్చింది. మొన్న కూలలో పెట్టి ఇరిపించడం జరిగింది. మొక్కలు తీసేసి నిన్ననే లోడ్ పోయింది. మిగతాది ఇంకా ఉన్నది, అది కూడా ఇవాళ పూర్తి చేయడం జరుగుతుంది.
1: అంటే ఈ పత్తి స్థానంలో మొక్కజొన్న వేశారని అంటే పత్తిలో ఏమైనా నష్టం జరగడం వల్ల లేక ఎందుకోసం ఇలా వేశారు?
0: అవి అంతర్ పంటలుగా నష్టం అనేది ఏం లేదు. పత్తిల నష్టం లేదు, మొక్కల నష్టం లేదు. ఇప్పుడు పత్తి సీజన్ కూడా అంతకుముందు వల్ల 4 నెలలు 3 నెలల పంటలు కాదు. వేయగానే 1-2 నెలలనే పత్తి కాతక రాగానే దాని ఒక్కటే పంట వస్తుంది. ఆ ఒక్క పంట తీసేసిన తర్వాత ఇక మళ్ళీ పెరడు కోసం అనే పత్తి వేస్తాం. పత్తి తీసేసి మళ్ళీ పెరడేసి పెరడు తీసేసి అది కూడా సీడ్ కంకలు ఆడమొగ విత్తనాలు పెట్టి ఆ పంట ఇప్పటిదాకా సాగు చేస్తాం. పత్తి సాగు అయిపోయిన తర్వాత ఇక దున్నించి మళ్ళీ వానాకాలం పంటకు సిద్ధమవుతాం.
1: మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ సంబంధిత మొక్కజొన్న సాగు చేస్తూ మరి ఇప్పుడు ఏదో పని చేస్తున్నారు. మొక్క జొన్నలు ఆల్రెడీ వాటిని కంకులను ఏదో పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు?
0: అంటే ఈ కంకులు ఆడమొగ విత్తనాలు పెట్టినామండి. ఆడమొగ విత్తనాలు పెట్టుట్లా నిన్న ఆడ విత్తనాలకు సంబంధించిన కంకులు నిన్న పంపించడం జరిగింది, లోడ్ చేసి పంపించడం జరిగింది. ఇక మగ విత్తనాల కంకులు ఉన్నాయి. ఆ మగ విత్తనాల కంకుల కోసం కూడా దాన్ని బస్తాలలో నింపి వాటిని కూడా వ్యాపారాలకు అమ్మడం కోసం సిద్ధమవుతాం.

0: మరి ఈ పంట పండించడంలో మీకు ఏ విధమైనటువంటి లాభసాటి అనిపిస్తుంది?
1: ఇక లాభాలంటే ఎక్కువగా ఉండకుండా కూడా ఇక మా ప్రధానమైన వృత్తి వ్యవసాయమే కాబట్టి లాభ నష్టా నష్టమష్టా వ్యవసాయం చేయక తప్పదు కాబట్టి చేయవలసిందండి. చేస్తాం, మా వృత్తే ప్రధానమైన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం కాబట్టి లాభాలు నష్టాలు అనేటివి బేరీజ్ వేయకుండా నష్టం వచ్చినా లాభం వచ్చినా పంట మాత్రం పండిస్తూనే ఉంటాం.
0: అంటే ఎంతకాలం నుంచి మీకు ఈ పంటలు పండించడంలో అనుభవం ఉంది?
1: గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇది వ్యవసాయ వృత్తిని మాత్రం నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామండి. 20 సంవత్సరాల అనుభవం ఉంది.
0: మరి ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఏమున్నాయి మీకు? ఎక్కడ వీటిని విక్రయిస్తుంటూ ఉంటారు?
1: మాకు మార్కెట్ అనే సౌకర్యం అనేది ఏం లేదండి. ఇక్కడికి వస్తారు వాళ్ళు, పంట తీసుకుని కొనేవాళ్ళు. ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు కానీ, పత్తి ఇచ్చిన వాళ్ళు కానీ, పత్తి అంటే మార్కెట్ కొడతాం, లేకపోతే మాకు తెలిసిన మిల్లులలో పత్తి మిల్లులలో అమ్ముకుంటాం. ఇక కంకి విత్తనాలు, ఆడమ్మగ విత్తనాలు మాత్రం వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతారు, వాళ్ళే తీసుకొని పోతారు. ఇక మిర్చి మాత్రం తీసుకపోతే వరంగల్ మార్కెట్ తీసుకుపోతాం, లేకపోతే

0: మాత్రం పండిస్తూనే ఉంటాం.
1: అంటే ఎంతకాలం నుంచి మీకు ఈ పంటలు పండించడంలో అనుభవం ఉంది?
0: గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇది వ్యవసాయ వృత్తిని మాత్రం నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాం అండి. 20 సంవత్సరాల అనుభవం ఉంది.
1: మరి ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఏమున్నాయి మీకు? ఎక్కడ వీటిని విక్రయిస్తుంటూ ఉంటారు?
0: మాకు మార్కెట్ అనే సౌకర్యం అనేది ఏం లేదండి. ఇక్కడికి వస్తారు వాళ్ళు, పంట తీసుకునే కొనేవాళ్ళు, ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు కానీ, పత్తి ఇచ్చిన వాళ్ళు కానీ. పత్తి అంటే మార్కెట్ కొడతాం, లేకపోతే మాకు తెలిసిన మిల్లులలో, పత్తి మిల్లులలో అమ్ముకుంటాం. ఇక కంకి విత్తనాలు, ఆడమ్మగ విత్తనాలు మాత్రం వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతారు, వాళ్ళే తీసుకొని పోతారు. ఇక మిర్చి మాత్రం తీసుకపోతే వరంగల్ మార్కెట్ తీసుకుపోతాం, లేకపోతే ఏదన్నా ఏసీ వాటిలలో గోదాములలో నిల్వ పెట్టి ధర రాగానే అమ్ముకుంటాం.
1: మీ దగ్గరకు ఇక్కడ మార్కెట్ లేదా మరి విక్రయించడానికి?
0: మా దగ్గర వరంగల్ ఏనుమామల మార్కెటే ప్రధానమైన మార్కెట్. ఎక్కడికే పోతాం ఏదైనా ఉంటే, అక్కడనే అమ్ముతాం, అక్కడనే చేస్తాం. ఏనుమామల మార్కెట్ కాదనుకుంటే ఏదైనా గోదాములలో, ఏసీ గోదాములలో నిల్వ చేసి ధర ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుపోయి అమ్ముకుంటాం.
1: మరి ఇప్పుడు ప్రస్తుతము ఇటు మొక్కజొన్న అయిపోయింది, అలాగే మిర్చి కూడా ఎండింగ్ వచ్చింది, అంటే చివరి దశకు వచ్చేసింది. మరి ప్రస్తుతము ఈ వేసవిలో రాబోయేటువంటి ఖరీఫ్ కోసం ఏం పనులు చేద్దామని అని అనుకుంటున్నారు మీరు?
0: ఇప్పుడు ఈ వేసిన పంటలు తీసేసి ఇక ట్రాక్టర్ల ద్వారా భూములు సాగు చేసి వచ్చే పంట సీజన్ కోసం భూములను సిద్ధం చేయడం కోసం ఇక దున్నియడం కానీ, కల్టివేటర్లు కానీ, ఫ్లవర్లు కానీ, రోటివేటర్లు వేసి కొట్టి భూమిని సాగు చేసి సిద్ధం చేసి ఉంచుతామండి.
1: అంటే రాబోయే వర్షాకాలంలో మళ్ళీ ఏ రకమైనటువంటి పంటలను పండిద్దాం అనుకుంటున్నారు?
0: మళ్ళీ ఇదే విత్తనాలండి. మళ్ళీ పత్తి పెడతాం ఫస్ట్. పత్తి పెట్టిన తర్వాత పత్తి సీజన్ అయిపోగానే మళ్ళీ ఏదో ఒక మొక్క వేస్తాం. మొక్కలు అనేది అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఎకరం 2 ఎకరాలు ఆపుకొని మిర్చికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి మిర్చి పంట కోసం మాత్రం ఎకరం 2 ఎకరాలు మాత్రం కంపల్సరీ పక్కకు పెట్టి ఉంచుతాం. మిర్చి సీజన్ రాగానే మిర్చి పంట వేస్తాం.
1: ఓకే, చాలా సంతోషం. వ్యవసాయంలో ముఖ్యంగా పత్తి, అలాగే మిర్చి, మొక్కజొన్న సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరఫున, అలాగే కిసాన్ వాణి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పసుల ఆనందం గారు నమస్కారం.
0: నమస్కారం అండి, థ్యాంక్ యూ.
2: మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు నడికొడ మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వినండి వరి సాగులో అనుభవాలు మర్రిపల్లి గూడెం గ్రామ రైతులు ఇనుగల రఘుపతి మరియు భిక్షపతి గారితో పరిచయ కార్యక్రమం.
1: ఈరోజు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం ఈ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలను సాగు చేసే తండ్రి కొడుకులు రైతులు మరి వారు పంట పొలాలలో ముఖ్యంగా వరి సాగు చేస్తూ వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఇనుగాల రఘుపతి అలాగే వారి కొడుకు భిక్షపతి గారిని పరిచయం చేసుకొని మరి ఈ వరి సాగులో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రఘుపతి గారు. నమస్తే రఘుపతి గారు.
5: నమస్తే.
1: ఓకే, ఈ మర్రిపల్లి గూడెం గ్రామంలో సాధారణంగా ఏ రకాలైనటువంటి భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి?
5: మా కాడ మంచిగా ఉన్నాయి భూములు, కానీ సీళ్లు వచ్చినా కానీ సీళ్లు పెడితే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా లేవు.
1: ఏ రకమైన భూములు అంటే?
5: రాగడి భూములు.
1: రాగడి భూములు,
5: రాగడి
1: నల్లరేగడి,
5: నల్లరాడు
1: లేదా ఎర్ర నేల,
5: నల్లరాడే సార్. నల్లరాడి అయితే కొద్దిగా పంట పిగుబడి వస్తలేదని ఆలోచించి దెబ్బతింటున్నాం.
1: ఏ రకాలైనటువంటి భూములు మీ గ్రామంలో ఉన్నాయో చెప్పు.
5: రాగలు ఉన్నాయి, చెవుకలు ఉన్నాయి, కొద్దిగా సందుకలు రా భూములు ఉన్నాయి.
1: అంటే ఇవే రకమైన భూములు, ఇంకా వేరే
5: ఇవే రకమైన భూములు.
1: ఎర్ర నేలలు లేవు?
5: ఎర్ర నేలలు లేవు మా కాడ.
1: అంత నల్లరే

0: అన్నలరాడు.
1: ఓకే, ఈ రకమైన భూములలో మరి మీ గ్రామంలో రైతులంతా ఏ ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తూ ఉంటారు?
0: కొంతమంది సీడ్లు పెడతాను, కొంతమంది లోకల్ పెట్టుకుంటాను, కొంతమంది సీడ్ మొక్కలు ఇస్తాను. కెనాలేస్తేనే మాకు ఆధారం, కొన్ని బావిలలో ఎల్లినోళ్ళకి వెళ్తానో ఎల్లినోళ్ళకి వెళ్తారు.
1: అంటే ప్రధానమైనటువంటి పంటలు అంటే వ్యాపార పంటలు ఏంటి, అట్లాగే సాధారణంగా ఎప్పుడు కానీ, ఇప్పుడు ఒకసారే కాదు ఎప్పుడు కానీ, ఈ గ్రామంలో ఏ ఏ రకాలైనటువంటి పంటలు ఇక్కడ రైతులు పండిస్తుంటా అంటారు, ఇక్కడ ఏ ఏ పంటలు పండుతాయి? ఇక్కడ
0: ఒక 10 మంది సరే తోటలు పోతారు సార్. కొంతమంది పిల్లలు వేస్తారు, కొంతమంది పసుపు వేసుకుంటారు.
1: పసుపు కూడా ఇక్కడ పండుతుంది?
0: పసుపు కూడా పండుద్ది.
1: అంటే పత్తి మిర్చి
0: తోటలు తక్కువనే, పసుపు కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఈ మొక్కజొన్న పిల్లలు ఎక్కువ
1: ఎక్కువ
0: ఉంటాయి, వరి పంటలు ఎక్కువ.
1: అంటే ఇక్కడ దీనికి వరి ఉన్న మొక్కజొన్ననే ఎక్కువ పండిస్తారు?
0: ఎక్కువ పండిస్తారు.
1: వానకాలం అయినా ఇవే ప్రధానమైనటువంటి పంటలు, వరి మొక్కజొన్న. మిగతా అన్ని చిన్న చిన్న పంటలుగానే ఉంటాయి,
0: చిన్న చిన్న.
1: పత్తి తక్కువ పండిస్తారు?
0: పత్తి తక్కువ పండిస్తారు.
1: ఎక్కువ పండియారు?
0: ఎక్కువ పండియారు. పొలాలు చేసారు.
1: ఓకే, అంటే ఇది ఇతర కూరగాయల సాగు లాంటిది ఏం లేదా?
0: ఏం లేదు, ఇక్కడ కూరగాయల సాగు లేదు, కూరగాయలు పెట్టలేరు.
1: ఓకే, మరి ఈ పంటలను పండించడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు మీ దగ్గర ఏమున్నాయి? అంటే చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, లేకపోతే కెనాల్ పారకం ఉందా, ఎట్లా నీళ్ళు ఎక్కడ వస్తాయి మీకు?
0: చెరువులు ఉన్నాయి, చెరువులలో నీళ్ళు ఎక్కువ అయితే కెనాల్ తీసుకొచ్చుకొని పడగొట్టుకుంటాం. చెరువులలో పడగొట్టుకొని పొలాలు పండించుకుంటాం.
1: ఎన్ని చెరువులు ఉన్నాయి?
0: ఇక్కడ 8 కుంటలు ఉన్నాయి, ఒక 2 పెద్ద చెరువులు ఉన్నాయి.
1: అంటే మీ గ్రామం చుట్టూ 8 చెరువులు ఉన్నాయా?
0: కుంటలు అవి, 2 పెద్ద చెరువులు ఉన్నాయి, పేరు పోయింది.
1: మరి ఈ చెరువుల కింద ఏమేం పంటలు వేస్తారు, అట్లాగే ఈ మెట్ట ప్రాంతంలో ఏ రకమైనటువంటి పంటలను పండిస్తుంటా అంటారు?
0: ఈ చెరువుల కింద పొలాలు ఎక్కువ పండిస్తారు.
1: వరి
0: కొద్దిగా రాడి భూములు, కొంతమంది పత్తి పెడతారు, కొంతమంది ఎకరం పసుపు ఇస్తారు. గ్రీన్లో తోటలు పోతారు, అంతే అంతే పంట తీస్తారు మాకాడ.
1: ఓకే, అంటే నీకు నీటి వసతులకు ఏమి ఇబ్బంది లేదు?
0: ఏం లేదు,
1: రెండు పంటలకు ఉపయోగపడతాయి.
0: రెండు పంటలకు ఉపయోగపడతాయి.
1: ఓకే, మరి మీరు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
0: మాకు 5 ఎకరాలు ఉన్నాయి సార్.
1: 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలలో ఏమేం పంటలు పండిస్తారు?
0: పొలాలను పెడతాం సార్.
1: మొత్తం వరే పెడతారా?
0: వరే పెడతాం సార్.
1: ఇతర పంటలు ఏం పండి?
0: ఏం పండియం.
1: ఓకే, మరి ఇప్పుడు ఈ వరి సాగు అంటే వానకాలమైనా అలాగే యాసంగి అయినా కానీ వరిని మాత్రమే సాగు చేస్తారా?
0: వరిని సాగు చేస్తాం.
1: ఇతర పంటలు ఏం పండి?
0: ఏం పండియం.
1: ఎంతకాలం నుంచి ఈ వరి పంటలో మీకు అనుభవం ఉంది?
0: మేము 25 ఏళ్ళ సార్.
1: 25 ఏళ్ళ నుంచి ఈ వరి సాగునే చేస్తున్నాం
0: సార్.
1: మరి ఇప్పుడు ఈ వేసవి కాలంలో మీకు మంచి పచ్చటి వరి ఇక్కడ కనిపిస్తుంది
0: సార్,
1: మరి ఇది ఏ రకమైనటువంటి వరి?
0: ఇది 1010.
1: ఓకే, ఇప్పుడు పంట పొలాలలో ఏదో చేస్తున్నారు పని, మరి ఏం చేస్తున్నారు ప్రస్తుతం?
0: ఇప్పుడు మోటార్ పెట్టారు సార్.
1: మోటార్ పెట్టారు అంటే నీళ్ళు పెట్టారు, వరికి నీళ్ళు పెట్టారు.
0: పెట్టి నిలబడ్డారు సార్.
1: అంటే మీరు ఒక్కరే మరి ఈ వరి సాగు చేస్తున్నారా, మీ కుటుంబంలో ఇంకా మీ కొడుకులు?
0: మా కొడుకులు పిల్లలు
1: మీకు?
0: మాకు ఇద్దరు మనవాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు, కొడుకు, కోడలు, నేను, నా భార్య.
1: మీరందరూ ఇక వ్యవసాయం మీదనే ఆధారపడి?
0: వ్యవసాయం మీద ఆధారపడి. అంతే సార్.
1: కుటుంబంలో అందరూ మరి మీరు ఈ వ్యవసాయం మీదనే కష్టపడుతుంటారా?
0: వ్యవసాయం మీద కష్టపడతాను సార్, మా కొడుకు నేను కష్టపడి ఇంత పంట చేసుకుంటాం.
1: మీ కొడుకు పేరు ఏంటి?
0: బుచ్చపతి.
1: బుచ్చపతి. ఓకే ఓకే, మరి తండ్రిగా రఘుపతి యొక్క వరి సాగులో అనుభవాన్ని అలా ఉంటే, మరి అతని కొడుకైనటువంటి బిక్షపతి కూడా మనకు ఇక్కడే పంట పొలం కాడ అందుబాటులో ఉన్నారు. వారు ఈ వరి సాగులో తనకున్నటువంటి అనుభవాన్ని ఎలా తెలియజేస్తున్నాడనేది మరి చూద్దాం. నమస్తే బిక్షపతి గారు.
2: నమస్తే సార్.
1: చెప్పండి, మీకు ఈ వరి సాగులో ఎంతకాలం నుంచి అనుభవం ఉన్నది? ఇప్పుడు మీరు పంట పొలాలలో మీరు మీ తండ్రి కలిసి ఏదో పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు?
2: ఇప్పుడు ఉన్న టైంలో అయితే వరి పెట్టినాం మేము, దాన్ని అది దాని రకము 1010. అడిగి ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి నీళ్ళు వాటర్ కొద్ది ఇబ్బంది అవుతున్నాయి, దానికి బంద్ చేయడానికి మోటార్ కాడికి వచ్చినాం మేము, బావి కాడికి ఉన్నాం. వచ్చినాం, మేము వచ్చేసి ఒక 5 ఎకరాలు సీడ్ పెట్టినాం.
1: 1010
2: వేరే, మేల్ ఫీమేల్ వేరే.
1: అంటే 2 రకాలైనటువంటి సాగును చేస్తున్నారు ఇక్కడ.

0: ఒక చోటనే
1: ఒక చోటనే
0: అంటే రెండు ఏదేది అది
1: వెయిపది ఒకటి మేల్ ఫీమేల్ ఒకటి.
0: అంటే రెండింటి మధ్యన మరి పెట్టుబడి విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా, భేదం ఏమైనా కనిపిస్తుందా?
1: సీడ్ అంటే మేల్ ఫీమేల్ అంటే దానికి ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు పడతాయి. ఈ వెయిపది అన్నదానికి లోకల్ ఒకసారి నాటేసుకున్నాం అంటే దానికి పిండి తల్లుకొని కలుపు తీసుకోవడం ఉండడమే. అదే మేల్ ఫీమేల్ వచ్చేసరికి దానికి పూతులు పోవడం, మందు కొట్టుడు, జీఏ కొట్టుడు, మళ్ళీ మోసాల్లో వేరే కొట్టుడు ఉంటుంది. దాంతో కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. వెయిపది తక్కువ వస్తాయి. వెయిపది వచ్చేసి ఎకరానికి 25 క్వింటాలు ఉండదాయి. అది మేల్ ఫీమేల్ వచ్చేసరికి 16-17 క్వింటాల దాకా ఉంటుంది. అవి
0: అంటే దేంట్లో ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఇంతకుముందు మీరు చేసిన దాన్ని అనుభవాన్ని బట్టి చెప్పండి.
1: యాసంగి సీజన్లో మేల్ ఫీమేల్ పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, వెయిపది తక్కువ వస్తాయి. వానాకాలంలో సన్న రకాలు పెట్టుకొని తిండి గుంజుకొని దమ్ముకోవడానికి ఉంటుంది. యాసంగిలో మేల్ ఫీమేల్ చాలా మంది ఇస్తాం, చాలా పంట కూడా అదే బాధిస్తాం.
0: ఓకే, మరి ఈ వరిని మీరు ఎప్పుడు నాటారు, ఏమైనా రోగాలు సోకినాయా, దీన్ని ఎట్లా సమగ్ర సస్యరక్షణ చేపట్టారో అది పెట్టినప్పటి నుంచి నాటినప్పటి నుంచి మొదటి నుంచి చెప్పండి.
1: జనవరిలో నాటేసినాం, జనవరిలో నాటేస్తా అంటే జనవరిలో నారబోసినాం 30 రోజులు. ఫిబ్రవరిలో జనవరి ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వెళ్ళి 11 తారీఖు వరకు నాటలు అయిపోతాయి. ఈ తర్వాత రెండో పిండి వెళ్ళేటప్పు మొగ్గు. ఈసారి ఈ సీజన్లో అయితే చాలామంది మాకు తాకింది ఏంటంటే మొయ్యిప్పుడు చాలా అటాక్ అయింది. ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా మళ్ళీ దోమకాటు వస్తుంది. ఈసారి కొద్దిగా పంటలు బాగానే ఉన్నాయి కానీ వాతావరణం సహకరించింది, వాటర్ కూడా బాగానే ఉన్నాయి కానీ అది రోగాలు బాగున్నాయి పొలాలకు.
0: అంటే ఇప్పుడు ఏ దశలో ఉన్నది మరి ఈ వరి?
1: ఇప్పుడు కోసేదానికి ఉన్నది, సిద్ధంగా ఉంది, కోసేదానికి రెడీ అయింది. ఇక దోమకాటు వచ్చిన మందులు కొట్టిన అంతా అయింది కానీ ఇప్పుడు కోయడానికి ఉంది.
0: అంటే ఈ కోత దశలో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
1: ఇప్పుడు నీళ్లు అన్నవి చూసుకుంటూ పెట్టుకొని ఆ మోసాలు మేల్ ఫీమేల్ అయితే మోసాలు కోసుకొని బయట వేసినాక దాన్ని మళ్ళీ కలుతులేరి దానికి అని అవసరం ఉంటే ఒక తడి నీళ్ళు పెట్టి కోసేసుకుంటుంది. ఇప్పుడు ఈ వచ్చి మళ్ళీ వర్షాలనే అంటుండ్రు, ఆ వర్షాలు ఏదైనా వర్షం కొట్టేది ఉంటే అలావన కట్టేది ఉంటే వడ్లను రాలిపోతూ ఉంటాయి, చేతికి రాకుండా పోతాయి రైతుకి.
0: మరి ఇప్పుడు ఎట్లా మిషన్తో కోస్తారా లేకపోతే మనుషులతోటే కోపిస్తారా వీటిని?
1: ఈ మేల్ ఫీమేల్ వచ్చేసి మొగసాల్లో మేలు మొగసాల్లో అవి మనుషులే కోస్తారు. ఇక మొత్తం ఫీమేల్ అంతా మిషనే కోసుకుంటూ పోతుంది.
0: మరి ఇప్పుడు ఇట్లా కోసే టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా?
1: కోసే టైంలో వానలు కొట్టడానికి వానలు కొట్టేది ఉంటే ఒకడ కోసుకుని తొందర ఎండ కోసుకొని అమ్ముకోవడానికి జాగ్రత్త పడాలి. ట్రాక్టర్ అయినా పోవడానికి అనుకూలంగా ఉండాలి వాతావరణ వ్యవస్థ. ఇక జాగ్రత్త తీసుకోవడానికి అది ఒకటి దగ్గరలో పదార్థాలు ఇట్లా పెట్టుకొని అందుబాటులో ఉండి దాని వాన ఇట్లా కొట్టుకొని దాని కప్పుకోవడానికి ఉండాలి.
0: అంటే వాతావరణానికి అనుకూలంగా చూస్తూ
1: జాగ్రత్త తీసుకుంటాం.
0: ఓకే, మరి ఇప్పుడు మీకు మార్కెటింగ్ సౌకర్యము ఎట్లా ఉన్నది, మరి ఎక్కడ విక్రయిస్తుంటా అంటారు ఈ ధాన్యాన్ని?
1: మాకు వచ్చేసి మేల్ ఫీమేల్ అనే వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకుపోతారు, ఇచ్చిన వాళ్ళు తీసుకుపోతారు. ఈ వెయిపది అన్న రకం ఇక్కడ ఐకేపీ ఉన్నది మహిళా సంఘాల కొనడానికి, ఇంకొకటి సొసైటీ బ్యాంకు సహకార బ్యాంకు ఇంకోటి ఉన్నది
0: సొసైటీ
1: వాళ్ళు కొని దగ్గరనే మిల్లు ఉంది మాకు. అంతే ముందు మిల్లు లేకుంటే చాలా నెల రోజుల దాకా వడ్డీనే ఉండేది కానీ ఇప్పుడు మిల్లు దగ్గర ఊళ్ళోనే ఉన్నది కాబట్టి తొందర అమ్ముడుపోతాయి, డబ్బులు కూడా తొందర వస్తాయి ఇక్కడ.
0: ఓకే, మొత్తానికి వరి సాగులో మరి మంచి లాభదాయకంగానే మీరు సాగు చేస్తున్నారా, ఏమైనా కష్ట నష్టాలు జరిగినట్లు ఏమన్నా అనిపిస్తుందా?
1: ఇప్పుడు కోసినాక మనం అమ్ముకున్నాక తెలుస్తుంది మేల్ ఫీమేల్. ఇంతకుముందు అంటే వరితో కొద్దిగా లాభం ఉంటుంది, ఎక్కువ పత్తికున్నంత రిస్క్తో రిస్క్ పడకుండా ఈ వరి కాబట్టి మంచి లాభాలే ఉంటాయి.
0: ఓకే, సంతోషం. వరి సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భిక్షపతి గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
2: వరి సాగులో అనుభవాలు మర్రిపల్లి గూడెం గ్రామ రైతులు ఇనుగల రఘుపతి మరియు భిక్షపతి గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త డాక్టర్ పిఎల్ అయ్యా.

0: మరింతవరకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ. కార్యక్రమంలో ముందుగా జాను ఈ సినిమా కోసం ప్రదీప్ కుమార్ గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం గోవింద్ వసంత్ సంగీతాన్ని సమకూర్చారు.

చిత్రసీమలో ఇప్పుడు నువ్వే నువ్వే. ఈ చిత్రం కోసం సిరివెన్నెల సాహిత్యానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట వినండి. సంగీతం సమకూర్చిన వారు కోటి.

చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు ప్రియమైన నీకు ఈ చిత్రం కోసం చిత్ర బృందం పడిన సిరివెన్నెల గీతం, సంగీతం శివ సంహార్.

0: ఉదిత్ నారాయణ్ మరియు బృందం పడిన కులశేఖర్ గీతాన్ని వినండి. సంగీతం అందించిన వారు యువన్ శంకర్ రాజా. చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
1: Can you feel her? Is your heart speaking to her?

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రసీమలో ఇప్పుడు శివరామరాజు. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన సముద్రాల గీతం సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం విన్నారో. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలలో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు.

0: इसी के साथ राष्ट्रीय संगीत कार्यक्रम में सिंधु सुचेतन और H.M. स्मिता का वायलिन युगल वादन संपन्न होता है। आपके साथ संगत कर रहे थे मृदंगम पर B.S. प्रशांत तथा घटम पर जी ओंकार राव।
1: With that, we conclude violin duet recital by Sindhu Suchetan and H.M. Smita in the National Program of Music. They were accompanied on mridangam by B.S. Prashant and on ghatam by G. Omkar Rao.
0: यह कार्यक्रम आकाशवाणी बेंगलुरु के स्टूडियो में रिकॉर्ड किया गया और आकाशवाणी दिल्ली के स्टूडियो से प्रसारित किया गया।
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:05 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. జై హింద్.